ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 అశ్వని మాసం 15వ రోజు అనగా 2026 అక్టోబర్ నెల 7వ తేదీ బుధవారం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 42 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీ శంకర భగవతః కృతౌ గణేశ భుజంగ స్తోత్రం సంపూర్ణం.

మీరు ఇంతవరకు వినాయక భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని

0: చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని నిర్వహించారు. రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టవ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని టేకప్ చేయలే, మనం రాష్ట్రం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెప్తూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది వాళ్ళు మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలకవర్గం కానీ ప్రభుత్వం
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ద కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలా, ఈ అంశంపై శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ అంశం గురించి ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్

పి రజని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎం చిరంజీవి. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో ఈరోజు వై అంజన్ కుమార్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 నడక ఆరోగ్యానికి మంచిది ఈ అంశంపై శ్రీ ఎడ్ల సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 10:30 చిత్రసీమ, 12:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 విద్యుత్ భారతి కార్యక్రమం కొనసాగుతుంది. సాయంత్రం 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి విద్యుత్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారం, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తల ప్రసారం, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 to 11:00 వరకు అంటే ప్రసార సమాప్తి వరకు శ్రోతలు మధుర గీతాలు వినవచ్చు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వరంగల్ జిల్లా సమాచారాలు అందిస్తారు డి వీణావాణి.
1: వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్దంగా సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. కాకతీయ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తో పాటు పర్యాటకులకు మౌలిక వసతులను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ, రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రుల కాలం నాటి చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చారిత్రక కట్టడాలను సంరక్షించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సూచించారు. ఖిల్లా వరంగల్లో గుర్తించిన పురాతన శివాలయానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తే మరింత ఆకర్షణీయంగా మారుతుందన్నారు. రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా వరంగల్

0: ఎనుమామల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ఇటీవల స్థల పరిశీలన చేశారు. గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక సంబంధిత అధికారులు పరిశీలించారు. వరంగల్ జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. భూభారతి కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత చేపడుతున్న రీసర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా భూ యజమానులు, రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. భూ వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 100 వారాల నషాముక్తి యువ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాల్దీవుల సిటీ కౌన్సిల్లకు చెందిన మహిళా అభివృద్ది కమిటీ సభ్యుల బృందం వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించింది. హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా 30 మంది మహిళా సభ్యులు ఈ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు. మొదటి రోజు గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించిన బృందం గ్రామ అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించింది. ఆపై ములకనూరులోని స్వకృషి మహిళా డైరీని సందర్శించి మహిళలు నిర్వహిస్తున్న డైరీ కార్యకలాపాలను పరిశీలించారు. వరంగల్ జిల్లాలో అమలు చేస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మాల్దీవుల మహిళా అభివృద్ది కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఇందులో 90,523 ఎకరాల్లో 7 రకాల సన్నవడ్లు, 8,016 ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేసినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోని కైటెక్స్ కంపెనీ కార్మికులకు నర్సంపేట మెడికల్ కాలేజీకి నర్సింగ్ స్టూడెంట్స్ కి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆధునిక సాగు పద్దతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో గీసుకొండ మండలం కోనాయ మాకులలోని రైతు వేదికలో ఇటీవల జిల్లా స్థాయి ఉద్యాన పంటల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటల సాగు, ఆధునిక సాంకేతిక పద్దతులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆర్సీఓలు, సంబంధిత జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా ప్రమాణాలు, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
1: జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా

0: ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్రమోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే రెండవ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పోర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్దికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావడే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్రమోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है इसके लिए कैबिनेट ने अभिनंदन किया।

0: प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया, जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने। तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ఆసక్తిగల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురు చూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పేన్ రూదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2 టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: శ్రోతలకు ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా

0: ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలా, ఈ అంశంపై శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం.
3: మాటల కరవాలం, అరచేతిలో వైకుంఠం, కన్నయ్య నోట కనిపించినట సమస్తం, చరవాణి తెరపై ప్రత్యక్షమవును సకలం, అవసరానికి వాడుకున్నచో అద్భుతం, అస్తమానము కెలుకుచున్నచో అనర్థం. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఈరోజు చర్చించుకోబోయే అంశం మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా. అతిశయోక్తిలాగా అనిపించిన మొబైల్ మన శరీరంలో ఒక భాగమైపోయింది, మన నిత్య జీవితం నుంచి ఒక విడదీయరాని సాధనమైపోయింది. మొబైల్ లేకుండా క్షణం గడవని ఒక వర్చువల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ఉదయం అలారం పెట్టుకుని నిద్ర లేవడం నుంచి నోటిఫికేషన్లు మొదలైనవి చెక్ చేసుకుని నిద్రపోయే వరకు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు మొదలుకొని గుడ్ నైట్ మెసేజ్ల వరకు, అవసరానికి పనికొచ్చే ఎన్నో విషయాలు మొదలుకొని ఎంటర్టైన్మెంట్ కోసం చూసే రీల్స్ వీడియోస్ వరకు, డబ్బులు పంపడం, పొందడం, కొనడం, అమ్మడం, ఆన్లైన్ ఆఫ్లైన్, ఇలా జీవితంలోని ప్రతి అంశం మొబైల్తో ముడిపడిపోయింది. స్మార్ట్ ఫోన్ యొక్క విశ్వరూప సందర్శనం ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాని ఫలాలను అనుభవిస్తున్నాం, అదే సమయంలో దుష్పరిణామాలు చవిచూస్తున్నాం. ఇప్పుడు ఏ ఉపాధ్యాయుడిని పలకరించినా, ఏ తల్లిని తండ్రిని కదిలించినా అందరూ చేసే ఫిర్యాదు ఒక్కటే, మా వాళ్ళు మొబైల్ను మితిమీరి వినియోగిస్తున్నారు, మాకు భయంగా ఉంది, ఏం చేయాలో తోచడం లేదు, ఎలా కట్టడి చేయాలో అర్థం కావడం లేదు అని. ఇంట్లో ఎందరున్నా ఎవరి ఫోన్లో వాళ్ళు లీనమైపోవడం సర్వసాధారణమైపోయింది. ఇక బస్సులోనో రైల్లోనో ప్రయాణిస్తుంటే చెప్పనవసరమే లేదు, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి లోకంలో వాళ్లే. కనీసం తోటి ప్రయాణికుల్ని పలకరించనైనా పలకరించరు. కార్లు, బైకు ప్రయాణాల్లో సైతం స్మార్ట్ ఫోన్లు చూస్తున్న వాళ్ళు అనేకం. డ్రైవింగ్ చేస్తూ కూడా మాట్లాడేవాళ్ళు, ఫోన్ చెక్ చేసేవాళ్ల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగానే ఉంది. వీళ్ళు చాలాసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరీ చోద్యం అనిపించే విషయం ఏమిటంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉన్న 30-40 సెకండ్లలో సైతం ఫోన్ తీసి చూస్తుండడం పిచ్చికి పరాకాష్ఠలాగా అనిపిస్తుంది. నడుస్తూ ఫోన్ చూసేవాళ్ల సంఖ్య కూడా పెరగడం బాధాకరం. మరింత దారుణమైన విషయం ఏంటంటే, 1-2 ఏళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తేనే ఏదైనా తింటున్నారు. విద్యార్థులు, యువత ఫోన్కు బానిసలైపోతున్నారు. మధ్య వయసు వాళ్ళు, వృద్ధులకు కూడా ఈ వ్యసనం నుంచి మినహాయింపు లేదు. ఆడ మగ తేడా అస్సలు లేదు. విద్యార్థులు తమ చదువుకు సంబంధించినవే చూస్తున్నామని, పెద్దవాళ్ళు తమ పనికి సంబంధించినవే అని తమకి తాము, ఇతరులకు కూడా కారణాలు చెబుతూ క్రమక్రమంగా మొబైల్ ఊబిలోకి దిగబడిపోతున్నారు. చెప్పొచ్చేది ఏమిటంటే, మొబైల్ అతి వినియోగం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. కొందరు గుర్తించిన వ్యసనం స్థాయికి దిగజారి బయటపడలేకపోతున్నారు. కొందరు విజ్ఞులు అప్రమత్తమై తమకు తాము పరిమితులు విధించుకుని మొబైల్ను సమర్థంగా వినియోగించుకుంటున్నారు. ఎక్కువ మందికి సమస్య తెలుసు, పరిష్కారము తెలుసు, కానీ ఆచరణలోనే విఫలమవుతున్నారు. మీరు కూడా మొబైల్ వాడకాన్ని క్రమబద్ధీకరించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రసంగం ఆశాంతం వినండి, మీకు ఉపయోగపడగలదని హామీ ఇస్తున్నాను. చిన్నోడు కొన్నాడు స్మార్ట్ ఫోను, మాతోని మాట్లాడడం మానేశాడు. ఎప్పుడైనా చేతిలోన ఫోనుంటాది, మెసేజ్లు చూసుకుంటూ మురిసిపోతాడు, ఫోటోలు చూసుకుంటూ పొంగిపోతాడు, వీడియోలు చూసుకుంటూ విర్రవీగాను, ఏమైపోతాడో పోను పోను, ఏమైపోతాడో పోను పోను అని తమాషాగా పాడుకుంటున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుంది, కట్టడి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మొబైల్ వినియోగం అనేది అనివార్యం, సమర్థ వినియోగం అనేది ఇప్పుడు మన ముందున్న పెద్ద సవాలు. ఈ పరిస్థితిని కొంచెం విశ్లేషిద్దాం, పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం. మొబైల్ అతి వినియోగం వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. అతిగా మొబైల్ చూడడం వల్ల కంటి సమస్యలు, నిద్రకు సంబంధించిన సమస్యలు, మెడనొప్పి వస్తాయి. అస్తమానం మొబైల్లో తలదూర్చే వారికి శారీరక వ్యాయామానికి తగిన సమయం ఇవ్వలేక అనారోగ్యానికి లోనవుతారు. ముఖ్యమైన పనులను కూడా సమయం సరిపోక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ, దైనందిన జీవన కార్యకలాపాలు

కార్యకలాపాల్లోనూ వెనుకబడిపోవడం ఖాయం. విద్యార్థులైతే చదువులో వెనుకబడి మార్కులు గ్రేడ్లు తగ్గిపోతాయి. శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటారు. సోషల్ మీడియా ప్రెషర్, ఎంగ్జైటీ, ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నోమోఫోబియాలతో పాటు కొన్నిసార్లు కొందరు డిప్రెషన్కు కూడా లోనవుతున్నారు. మొబైల్ ఒక వ్యసనంలాగా పరిణమించి తరచి చూడడం, చెక్ చేసుకోవడం, మొబైల్ చేతిలో లేదా దగ్గరగా లేకుండా ఉండలేకపోవడం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా వస్తాయి. అబ్సెషన్స్, కంపల్షన్స్ కు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. అబ్సెషన్ అంటే నిరంతరం వద్దన్నా వచ్చే మొబైల్ గురించిన ఆలోచనలు. కంపల్షన్ అంటే తప్పని తెలిసి పదే పదే ఫోన్ను చూస్తూ చెక్ చేస్తూ ఉండడం. బద్ధకం, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆధారపడే స్వభావం, దేని మీద ఏకాగ్రత చూపలేకపోవడం, ఎక్కువసేపు పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, దృష్టి పెట్టలేకపోవడం, ఫలితంగా పనులలో వైఫల్యం సర్వసాధారణమైపోతాయి. ఆందోళన, చిరాకు, కోపం, అసహనం వంటి ఉద్వేగాల వల్ల జీవితం గందరగోళంగా మారుతుంది. మానవ సంబంధాలు దెబ్బతినడం, కుటుంబంతో బంధుమిత్రులతో క్వాలిటీ టైం గడపలేకపోవడం, సున్నితత్వం అంటే సెన్సిబిలిటీ, సహానుభూతి అంటే ఎంపతి నెమ్మది నెమ్మదిగా కోల్పోవడం, ముఖాముఖి సంబంధాలు కొరవడి కేవలం వర్చువల్ ప్రపంచంలో ఉండడం వల్ల వాస్తవిక ధోరణి తగ్గి అనవసర ఆలోచనల్లో ఊహాలోకాల్లో విహరించడం వల్ల జీవితంలో అనేక ఆటుపోట్లు సంభవిస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గడం, ఫోకస్ ఉండకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం, తాత్కాలిక ఆనందం కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్లక్ష్యం చేయడం వంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు. పిల్లలు, టీనేజర్స్లో ఉద్వేగపరమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల వారి భావి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. జీవితంలో అసలైన ఆనందాలు కరువయ్యి నిస్సారంగా మారుతుంది. వీటి వల్ల అందరికీ ఇబ్బందే. మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువతకు మరింత ప్రమాదకరం. మొబైల్ వినియోగం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది. అనవసరమైనవి చూడడం, ఆర్డర్ చేయడం, మొబైల్ బెట్టింగ్లు, సైబర్ నేరాల పాలవ్వడం, వివిధ యాప్స్ నుంచి ఎక్కువ వడ్డీకి లోన్స్ తీసుకొని వాళ్ల వేధింపులు తట్టుకోక ఆనక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇలా మొబైల్ అతి వినియోగం వల్ల జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ ఇబ్బందులు తప్పవని అర్థం అవుతోంది. స్మార్ట్ ఫోన్ అతి వినియోగం గురించి పలు అధ్యయనాలు, పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయాల గురించి చర్చిద్దాం. అవి మనల్ని నిద్రలేపి, తినమని గుర్తు చేసి, ఎప్పుడు నిద్రపోవాలో కూడా చెబుతాయి అంటారు సైకాలజిస్ట్. మనం ఎప్పుడు ఫోన్లు చేతికి అందేంత దూరంలో గల ప్రపంచంలో జీవిస్తున్నాం అంటారు మరో సైకాలజిస్ట్. ఇంటర్నెట్ టెక్నాలజీ వ్యసన కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ డేవిడ్ గ్రీన్ఫీల్డ్ చెప్పినట్లుగా, స్మార్ట్ ఫోన్లు ప్రపంచంలోనే అతి చిన్న స్లాట్ మెషిన్లు. ప్రతి నోటిఫికేషన్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. కొన్నిసార్లే మీరు గెలుస్తారు, చాలాసార్లు అది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. యువత చేతులలో స్క్రీన్స్తో జన్మించారా అన్నట్టున్నారు అంటారు మరో సైకాలజిస్ట్. సగటు టీనేజర్ రోజుకు 6 గంటలకు పైగా స్మార్ట్ ఫోన్లో గడుపుతారని పరిశోధనలు చెప్తున్నాయి. రీల్స్ స్క్రోల్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని పొందడం, దీన్నే డోపమైన్ హిట్ అంటున్నారు. కానీ విలువైన మనశ్శాంతిని కోల్పోతున్నారు. నిద్ర, కంటి సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. రచయిత, మనస్తత్వవేత్త డాక్టర్ జీన్ ట్రెంజ్ ఇలా అంటున్నారు, టీనేజర్స్ స్క్రీన్ చూడడానికి ఎక్కువ సమయం గడుపుతుంటే కనుక వారు నిరాశ, ఒంటరితనంకు గురయ్యే అవకాశాలు అధికం. హైదరాబాద్కు చెందిన ఒక కళాశాల విద్యార్థి తన రోజులో కనీసం 10 గంటలు ఆన్లైన్లో గడిపితే తప్ప రోజు పూర్తి కానట్టేనని, తృప్తి ఉండదని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. తన విద్యకు సంబంధించిన మార్కులు గ్రేడ్లు తప్పినప్పుడు మాత్రమే సగటు విద్యార్థి మొబైల్ దుష్పరిణామాల గురించి ఆవేదన చెందుతున్నాడు. కానీ ఈ పరిస్థితి పునరావృతమవుతోంది. ఇంటర్నెట్ వ్యసనంపై పరిశోధనకు మార్గదర్శకుడైన డాక్టర్ కింబర్లీ యంగ్ హెచ్చరించినట్లుగా, డిజిటల్ వ్యసనం అనేది మాదక ద్రవ్య వ్యసనం వల్లనే మెదడును ప్రభావితం చేస్తుంది, తక్షణ సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులు, యువత దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు వర్సెస్ రీల్స్ పోటీ భయంకరంగా జరుగుతోంది. ప్రతి నోటిఫికేషన్ పింగ్తో ఆసక్తి, శ్రద్ధా స్థాయిలు తగ్గుతున్నాయి. డిజిటల్ మినిమలిజం రచయిత డాక్టర్ కార్ల్ న్యూపోర్ట్ దీన్ని అందంగా ఇలా చెబుతారు, నోటిఫికేషన్ల నిరంతర టగ్ మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తుంది. విద్యార్థులు లోతైన, అర్థవంతమైన అభ్యాసనంలో పాల్గొనడాన్ని అసాధ్యం చేస్తుంది. భారతదేశమంతటా ఉపాధ్యాయులు ఆవేదన వెలిబుస్తున్నారు. పరధ్యానంలో ఉన్న ముఖాలు, నిద్రలేని రాత్రుల వల్ల కళ్ళ కింద చారలు, గుంటలు పడిన ఎర్రగా అయిన కళ్ళు, ఆలస్యమైన అసైన్మెంట్లు, అరకొరగా పూర్తి చేసిన ప్రాజెక్టులు మొదలైనవి టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లను అశాంతికి గురి చేస్తున్నాయి. మనం తినేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, మీటింగులలో సైతం స్మార్ట్ ఫోన్ను స్క్రోల్ చేస్తున్నాం, నిరంతరం చెక్ చేసుకుంటున్నాం. అలా చేయకుండా ఉండలేని ఒక త్రిశంకు స్వర్గం లాంటి మిథ్యా ప్రపంచంలో జీవిస్తున్నాం అంటారు హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ కేథరిన్. డాక్టర్ షెర్రీ టర్కిల్

ఈ వైరుధ్యాన్ని సంపూర్ణంగా ఇలా వ్యాఖ్యానిస్తారు. మనం ఒంటరిగా ఉన్నాం, సాన్నిహిత్యానికి భయపడుతున్నాం, కనెక్ట్ అయ్యాం కానీ ఒంటరిగానే ఉన్నాం. డిజిటల్ కనెక్షన్ ఈజ్ నాట్ ఎమోషనల్ కనెక్షన్. కానీ ఈ విపత్కర పరిస్థితిని చూసి మనం బెంబేలు పడవలసిన అవసరం లేదు. మానవాళి నిప్పును కనుగొన్నప్పటి నుంచి, చక్రం, గన్ పౌడర్, కరెంట్, విమానం, రాకెట్, ఆటం బాంబు, కంప్యూటర్ కనుగొన్నప్పుడు, అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పుడు భారీ కుదుపుకు ప్రపంచం గురయింది. టెక్నాలజీ యొక్క ఫలాలు అందుకొని మెరుగైన జీవితాన్ని పొందుతూ వస్తున్నాం. ప్రతి విప్లవాత్మకమైన ఆవిష్కరణ వెనుక ప్రమాదం, భయం పొంచి ఉంది, ఉంటుంది కూడా. స్మార్ట్ ఫోన్ విషయంలో కూడా ఇది మినహాయింపు ఏమీ కాదు. టెక్నాలజీ ఫలాలు అందుకోవడం వల్లనే కదా మనం సుఖవంతమైన జీవితం గడుపుతున్నాం. సమయం కలిసొస్తోంది, కాలు బయట పెట్టకుండా సమస్తం గడపదాకా తెచ్చుకోగలుగుతున్నాం. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఇప్పుడు మనం చేయవలసిన పని. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ప్రతి మేలు వెనుక కీడు పొంచి ఉంటుంది. మొబైల్ను సమర్థంగా వినియోగించుకోవడం, మన ఉన్నతికి సాధనంగా వాడుకోవడం గురించి ఆలోచించాలి. ఇందుకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించాలి. మనం ఫోను ఎంతసేపు ఏ సమయంలో వాడుతున్నాం, పని కోసం ఎంతసేపు, ఆనందం లేదా టైంపాస్ కోసం ఎంతసేపు అనేది బేరీజ్ వేసుకోవాలి. వీటిని ఖచ్చితంగా కొలిచే యాప్స్ కూడా ఉన్నాయి. ఈ విశ్లేషణ చేశాక ఒక స్పష్టత వస్తుంది. అవసరానికి మించి ఏదైనా వాడితే, చూస్తే కట్టడి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. కఠినంగా వివరించాలి, సాధ్యమైన తొందరగా బయటపడాలి. అవసరమైతే నిపుణుల, సైకాలజిస్టుల సహాయం కూడా తీసుకోవచ్చు. మనకు మనమే జవాబుదారీగా ఉండాలి. ధ్యానం, దీర్ఘశ్వాస, స్కైవాక్ అంటే ఆకాశంలో చూస్తూ నడవడం వంటివి సాధన చేసి రిలాక్స్ అవ్వాలి. చిన్నగా మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా టైం తగ్గించుకుంటూ, సాధించిన ప్రగతిని ప్రశంసించుకుంటూ, మొబైల్ వాడకం తగ్గించుకోవడం వల్ల కలిసి వచ్చిన సమయాన్ని ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవడం వలన కలిగిన లాభాలు చూసి సంతోషిస్తూ పునర్బలనం పొందవచ్చు. మొబైల్ ఫోన్ నియంత్రణకు లేదా సమర్థ వినియోగానికి కొన్ని సూచనలు, టిప్స్ గురించి మనము చర్చిద్దాం. ఫోన్ లేని సమయాన్ని సెట్ చేసుకోండి. అంటే నో మొబైల్ టైం లేదా నో మొబైల్ డే లేదా నో మొబైల్ జోన్ లాంటివి అన్నమాట. దీని గురించి కొంచెం వివరంగా చర్చిద్దాం. ఉదాహరణకు ఒక సెలవు రోజు ఫ్యామిలీతో సరదాగా గడుపుదాం అనుకుందాం అనుకున్నాం. దానికోసం ఫోన్స్ పక్కన పెట్టేయాలి. ఆ రోజంతా నో మొబైల్ డే అనుకుని అందరూ ఫోన్లు పక్కన పెట్టేసి ఆ రోజంతా ఎంజాయ్ చేయాలి. ఇంకో విషయం, నో మొబైల్ జోన్ అంటే మన ఇంట్లో కొన్ని ప్రదేశాలను మొబైల్ తీసుకురాకుండా మనకు మనమే రూల్స్ పెట్టుకోవాలి. ఉదాహరణకు డైనింగ్ టేబుల్ దగ్గర నో మొబైల్ జోన్ అని బోర్డు రాసి పెట్టుకోవాలి. అక్కడ మనం మొబైల్ ఫోన్స్ ఉపయోగించకూడదు. బెడ్రూమ్లో కూడా మొబైల్ ఫోన్స్ అలో చేయకూడదు. ఇలాంటి మొబైల్ జోన్స్, రీడింగ్ కార్నర్స్ దగ్గరికి కూడా ఫోన్ తీసుకురాకూడదు అనే ఒక కఠినమైన నియమాలు పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ దాన్ని పాటించాలి. ఆఫీసుల్లో, స్కూల్లో అయితే కూడా ఆ నియమాన్ని పాటించాలి. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా నో మొబైల్ డే జరుపుకుని చూడండి. నో మొబైల్ జోన్స్ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. నిద్ర వేళకు కనీసం 1 గంట ముందు లేదా 30 నిమిషాల ముందు మొబైల్ చూడకూడదు అనే కండిషన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్రకు మనం దారులు తెరిచిన వాళ్ళం అవుతాం. నిద్రపోయే వరకు, రాత్రి వరకు ఫోన్ చూస్తుంటే గనక మనకు సరైన నిద్ర కరువు అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఫోన్లో సెట్టింగ్లు చేసుకోవాలి. అంటే అనవసరమైనవి, వాడని యాప్స్, ఫోటోస్, వీడియోస్ ఇట్లాంటివన్నీ డిలీట్ చేసేయాలి. నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ముఖ్యమైన వాటికి ప్రియారిటైజ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్లైన్ హాబీలలో పాల్గొనాలి. చదవడం, రాయడం చేయాలి. రోజు 1 బుక్ 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చదవడం, రోజు 1 పేజీ లేదా 2 పేజీలు తప్పకుండా రాయడం అనే నియమాలు పెట్టుకోవాలి, సాధన చేయాలి. ఏదైనా ఒక లలిత కళలో ప్రవేశం ఉంటే మరింత సాధన చేయండి, లేకుంటే ఇప్పుడే మొదలు పెట్టండి, ప్రారంభించండి. ఆ లలిత కళలో కలిగే ఆనందం ముందు ఈ మొబైల్ వ్యసనం దిగదుడుపే. మంచి సంగీతం వినండి. సంగీతం మన మనసును ఉల్లాసపరుస్తుంది. మన రోజువారీ దినచర్యను మరింత శక్తివంతంగా మనం పాల్గొనేలాగా చేస్తుంది. గార్డెనింగ్ పట్ల శ్రద్ధ చూపండి. చెట్లు పెంచడం, మొక్కలు, పూలతో మాట్లాడడం అనేది మనకు ప్రకృతికి చాలా దగ్గరగా చేస్తుంది. కాబట్టి గార్డెనింగ్, మనకున్న కాసింత ప్రదేశంలో కూడా చెట్లు పెంచడం, మొక్కలు పెంచడం అనేది చాలా మంచి హాబీ. ఏదైనా ఒక క్రీడ లేదా ఆట నేర్చుకోండి. ఇండోర్ గేమ్ కావచ్చు, అది అవుట్డోర్ గేమ్ కావచ్చు. ఇండోర్ గేమ్ అయితే చెస్ లాంటిది చాలా మంచిది. దానివల్ల మానసిక శక్తి వృద్ధి చెందుతుంది, వ్యూహాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. జీవితం పట్ల ఒక సమగ్ర దృక్పథం అలవడి మన జీవితంలో రోజు ఎదుర్కొనే ఛాలెంజెస్ పట్ల కూడా మనం మంచి స్పందన వెలిబుచ్చే అవకాశం ఉంటుంది.

0: అలాగే ఏదైనా ఒక అవుట్డోర్ గేమ్ కూడా నేర్చుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. మన శరీర దారిద్ర్యం దృష్ట్యా షటిల్ లాంటివి ఇంకా సహకరిస్తే క్రికెట్, హాకీ లాంటివి కూడా సాధన చేయవచ్చు. ఏదైనా ఒక ఆట, ఏదైనా ఒక లలిత కళ, ఇవి మనల్ని మొబైల్ నుంచి బయటపడేసే ఆల్టర్నేటివ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి సెట్ బౌండరీస్, అంటే పరిమితులు విధించుకోవాలి. స్క్రీన్ టైం రోజుకు 15, 20 లేదా 30 నిమిషాలు నిర్ణయించుకొని కఠినంగా అమలు చేయాలి. అవసరమైతే తప్ప ఫోన్ చూడను అని మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఇంతకుముందే మనం చెప్పినట్లు ఇంట్లో, ఆఫీసులో, కాలేజీలో నో మొబైల్ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకూడదని కఠినంగా నిర్ణయించుకోవాలి. డిజిటల్ డిటాక్స్, అంటే ఉద్దేశపూర్వకంగా గ్యాడ్జెట్స్కు దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ఆన్లైన్కు దూరంగా ఉండాలి. ఇప్పుడు పాత పద్ధతులు, అంటే లైబ్రరీకి వెళ్లడము, పుస్తకాలు చదవడం అనే అలవాట్లు మనము అవలంబిస్తే కనుక డిజిటల్ డిటాక్స్ అనేది సాధ్యమవుతుంది. ఇంకా కలిసి వచ్చిన సమయం, మనం రోజు 7:30 నుంచి 8 గంటల వరకు మొబైల్ చూస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం వ్యాయామం చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరానికి, మనసుకు చాలా శక్తి లభిస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం, డైరీ రాయండి. ఇది చాలా చిన్న అంశంలాగా అనిపించినా డైరీ రాయడం అనేది మనల్ని మెరుగైన జీవితానికి తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నో లేదా సాయంత్రానో మీకు నచ్చినప్పుడు డైరీ రాయండి. దీనికి పెద్ద రచయిత కానవసరం లేదు. జస్ట్ మన దగ్గరున్న ఒక బుక్ తీసుకొని మొదలు పెట్టవచ్చు. రాస్తుండగా రాస్తుండగా మన ఆలోచనలు, మన భావాలు మెరుగైపోయి ఇది మనమే రాసామా అనేంత స్థాయికి మనం ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు వచ్చే ఐడియాస్, ఆలోచనలు, బ్రహ్మాండమైన ఐడియాస్ వస్తుంటాయి అప్పుడప్పుడు, వాటిని ఒక పాకెట్ నోట్బుక్లో రాసి పెట్టుకోవాలి. తర్వాత మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. పబ్లిక్ గ్యాదరింగ్లో తరచుగా పాల్గొనాలి. సభలు సమావేశాలకు హాజరవ్వాలి. మరో ముఖ్య విషయం, ఆ సభలు సమావేశాల్లో మొబైల్ ఫోన్ను సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్లో కానీ ఉంచుకోవాలి. పండుగలు, పబ్బాలలో చాలా ఉల్లాసంగా పాల్గొనాలి. ట్రిప్స్, టూర్స్కు వెళ్ళాలి. క్లబ్లలో సభ్యత్వం తీసుకోవాలి. ఇలాంటివన్నీ చేయడం ద్వారా మొబైల్ అడిక్షన్ నుంచి క్రమక్రమంగా దూరం అవుతూ మన జీవితం ఒక నందనవనం కాగలుగుతుంది. కాబట్టి నేను చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే, మొబైల్ అనేది అవసరానికి వాడుకుంటే కనుక అద్భుతం, అస్తమానము దాన్ని వినియోగిస్తే కనుక దానివల్ల మనకు నష్టాలే ఎక్కువ. కాబట్టి మొబైల్ను సమర్థంగా వినియోగిద్దాం.
1: మీరింతవరకు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలా ఈ అంశంపై శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ అంశంపై ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి రజని గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎం చిరంజీవి.
4: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటి ఒక పథకాన్ని భారత ప్రభుత్వము 2017 నుండి అమలు చేస్తా ఉన్నది. అయితే ఇందులో భాగంగా భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రాయోజిత ప్రధాన పథకము. మరి ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, ఎవరి అర్హులు, దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రజని గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మేడం, ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన అంటే ఏంటి?

0: దాని ఉద్దేశం ఏంటంటారు?
1: ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 2017 లో స్టార్ట్ చేశారండి. యాక్చువల్ గా మనది డెవలపింగ్ కంట్రీ, ఇండియాలో చాలా మటుకు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ బిలో పావర్టీ లైన్ లో ఉండే వాళ్ళే ఉంటారు. అంటే రోజు మాక్సిమం కూలి పనులు చేసుకుంటూ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం గడిపిస్తున్న ఆడవాళ్ళు జనరల్ గా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేటసరికి వాళ్ళకి రోజువారీ పని చేసుకోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి, అంటే పేరులోనే ఉంది మాతృవందన, అంటే వర్షిపింగ్ మదర్ అని, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది 2017 లో వీళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ యాజ్ వెల్ అస్ కేర్ ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేశారు.
0: మరి పథకం యొక్క ఉద్దేశం ఇలా ఉంటే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంట?
1: ఇందులో చాలా మటుకు ఆడవాళ్ళు జస్ట్ డైలీ వేజెస్ మీద బతికే ఆడవాళ్లే ఉంటారు. వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు జనరల్ గా వాళ్ళ ఉద్యోగం కోల్పోవడం జరుగుతుంది. దాంతో వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వకపోవడము, అంటే ప్రెగ్నెన్సీ యాక్చువల్లీ ఇట్స్ అ హై డిమాండింగ్ స్టేట్, అంటే మనం తినేదానికన్నా ఇంకా ఎక్కువ తినాల్సిన స్టేజ్. మనకు జనరల్ గానే మోర్ దెన్ 330 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా అవసరం పడుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి. ఆల్రెడీ వాళ్ళు జాబ్ పోయి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంటారు, మళ్ళీ ఎక్స్ట్రా తినడము, ఎక్స్ట్రా కేర్ కావడము ఏవైతే వాళ్ళు డిమాండ్ చేస్తారో అవన్నీ వాళ్ళకి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఈ కొంచెం ఇన్సెంటివ్స్ తోటి అట్లీస్ట్ వాళ్ళ న్యూట్రిషన్ పార్ట్నర్ మనము వి కెన్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూట్రిషన్ పార్ట్ అండ్ కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో వాళ్ళ బేసిక్ నీడ్స్ ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయొచ్చు. సో అటు జాబ్ కి వెళ్ళలేకపోతున్నాము అని బాధ కూడా వాళ్ళకి కొంచెం వరకు రెడ్యూస్ చేయొచ్చు.
0: అంటే ఇందులో ఉన్నటువంటి, అంటే ఈ పథకము కింద ప్రసూతి ప్రయోజనం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకు గాని తల్లికి గాని ఈ పథకం ద్వారా ఎంత మేరకు అందించబడుతుంది అంటారు?
1: జనరల్ గా ఇది ఫస్ట్ బేబీకి, ఆల్మోస్ట్ ఫస్ట్ బేబీ అందరు మదర్స్ కి కూడా ఫస్ట్ బేబీకి 5,000 రూపీస్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందండి. అది రెండు విడతలుగా రిలీజ్ చేస్తుంది, అంటే ఎల్ఎంపీ డేట్ నుండి 6 మంత్స్ లోపు మనం రిజిస్టర్ అయ్యి ఉంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తుంది, ఆ తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీలో కావాల్సిన బేసిక్ నీడ్స్ లైక్ న్యూట్రిషన్, క్లాదింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు దాంట్లో సమకూర్చుకోవచ్చు. అలాగే రెండో ప్రెగ్నెన్సీకి వస్తే మాత్రం, ఒకవేళ అది గర్ల్ చైల్డ్ అయితే ఆఫ్టర్ డెలివరీ రిలీజ్ చేస్తారు, అది అరౌండ్ 6,000 రూపీస్ ఉంటుందండి. సో దీంతో బిడ్డకు తల్లికి ఇద్దరికి కూడా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనే ఇంటెన్షన్ తో ఇది తీసుకురాబడింది ప్రోగ్రామ్.
0: అంటే ఈ విధంగా నగదు అనేటువంటిది అందించబడతా ఉంటుంది. మరి ఈ తల్లికి బిడ్డకు పోషకాహారాన్ని అందించడానికి, అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందించడానికి మరి ఈ పథకం అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
1: మెయిన్ గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి. అంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎక్స్ట్రా 300 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ కావాలి. దానికి కావాల్సిన ఫుడ్ మిగతా ప్రోగ్రామ్స్ మన గవర్నమెంట్ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా చేపడుతుంది, దాంతో పాటు అడిషనల్ గా ఇది, ఆ బెనిఫిట్స్ తో పాటు ఇవి కూడా అడిషనల్ గా మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీకి కూడా పోస్ట్ డెలివరీ లాక్టేటింగ్ మదర్స్ కి అయితే ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది, 600 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అవసరం పడుతుంది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ పోస్ట్ డెలివరీ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇన్సెంటివ్స్ గురించి. ఒకవేళ యాంటీనేటల్ గా వాళ్ళు మిస్ అయిపోయారు అని అంటే పోస్ట్ డెలివరీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇంకో 1 ఇయర్ వరకు టైం ఉంటుంది, దీన్ని అప్లై చేసుకుని ఆ బెనిఫిట్స్ తో లాక్టేటింగ్ మదర్ అండ్ ఆల్సో బేబీ కూడా బెనిఫిట్ అవ్వచ్చు దీంతో.
0: అయితే ముఖ్యంగా దీనికి ఎటువంటి అర్హతలు కావాలంటారు?
1: దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మెయిన్ గా ఉమెన్ బిలాంగింగ్ టు లో సోషియో ఎకనామిక్ స్టాటస్ అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ అండ్ ఆల్సో ఉమెన్ హోల్డింగ్ వైట్ రేషన్ కార్డ్ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డ్ ఒకటి. ఇంకోటి ఇంకా మనం ఆయుష్మాన్ భారత్ లో ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఉమెన్ క్యారింగ్ ఈ శ్రమ్ కార్డ్స్ ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా, కొంతమంది ఉమెన్ కిసాన్ భారత్ సమ్మాన్ నిధిలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ ఒకవేళ లెస్ దెన్ 8 లాక్స్ ఉంటే ఆ ఫీమేల్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మెయిన్ గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ అదర్ కేటగిరీస్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ టోటల్ క్యుములేటివ్ ఇన్కమ్ లెస్ దెన్ 8 లాక్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వస్తారండి.
0: అంటే మరి దీని ద్వారా ఈ మాతా శిశు సంరక్షణలో భాగంగా ఈ పథకం అనేటువంటిది మనకు కేంద్ర ప్రభుత్వము బృహత్తర పథకము అనేటువంటిది చేపడతా ఉన్నది. దీని ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి?
1: ఆరోగ్య ప్రయోజనాల వరకు వస్తే జనరల్ గా మనం 2017 లో మనం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్లు అనేది మనం 13-14% తగ్గించగలిగాము. అలాగే నియోనేటల్ మోర్టాలిటీ రేట్స్ కూడా ఆల్మోస్ట్ 8% తగ్గించగలిగాము. సో ఒక విధంగా ఇది బెనిఫిషియల్ అని చెప్పొచ్చు మనం.
0: అంటే ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దేశం మొత్తంలో ఏ విధంగా

0: ఉందంటారు.
1: ఇప్పటివరకు ఆల్మోస్ట్ అంటే టిల్ డేట్ ఆల్మోస్ట్ అంటే మనకు స్టాటిస్టిక్స్ అన్ని జూన్ జూలై వరకు ఉన్నాయండి. అంతలోపు మనకు ఆల్మోస్ట్ 4.05 crores ఆఫ్ బెనిఫిషియరీస్ ఈ స్కీమ్ లో ఉన్నారండి. అండ్ మన గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 19,028 crores రిలీజ్ చేసింది ఈ ప్రాజెక్ట్ కింద. అండ్ మనం ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ మన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ న్యూనేటల్ మోర్టాలిటీ రేట్ సిగ్నిఫికెంట్ గా పడిపోయాయి. సో ఈ వాల్యూసే చెప్తున్నాయి ఈ లాంచ్ చేయబడ్డ ప్రోగ్రామ్ ఇస్ వెరీ వెరీ బెనిఫిషియల్ టు ద సొసైటీ అని.
0: అంటే ఇప్పుడు వీరు ఈ విధంగా లబ్ధి పొందడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ విధంగా వారు అర్హులైనటువంటి వారు ఆ పత్రాలను తీసుకున్నప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటారు?
1: అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ లో చేయొచ్చు, ఆఫ్లైన్ లో కూడా చేయొచ్చు. ఎవరికైతే ఆ కెపాసిటీ ఉందో వాళ్ళు డైరెక్ట్ గా మనము ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి ఆ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తారండి. ఆ లింక్ ప్రొవైడ్ చేసి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్స్ అని ఒక కాలం వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ లో వాళ్ళు కొన్ని అడుగుతారు, లైక్ ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా ఫోటో ఐడి ఒకటి, బ్యాంక్ ఫోటో, పాస్బుక్, తర్వాత సర్టిఫికేట్ విత్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్, ఇంకోటి కొంతమందిని డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయ్ ఫోటో ఐడి కార్డ్ ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ, తర్వాత పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇట్లాంటివి కొన్ని అడుగుతారు. అవన్నీ మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు, అది కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాల్మెంట్ వైజ్ లో మీ బ్యాంక్ ఖాతాకే వాళ్ళు జమ చేస్తూ ఉంటారు మనీ కూడా. గర్భం నమోదైన 150 రోజుల్లోపు అంగన్వాడీ సెంటర్ లేదా ఆరోగ్య కేంద్రంలో మీరు డైరెక్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు.
0: మరి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ అంగన్వాడీ సెంటర్లో కానీ లేదా ఆశా వర్కర్లను కానీ సంప్రదించినప్పుడు వాళ్ళు ఎటువంటి ఫారాలను సమర్పించాలంటారు?
1: మీరు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ ని విజిట్ అయినప్పుడు వాళ్ళు 1A, 1B, 1C అండ్ ఫార్మ్స్ ఒకటి మీకు ఇస్తారు. వాటిని ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు దే విల్ అప్లోడ్ ఇట్. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ప్రాసెసింగ్ అంతా అయిపోయి డైరెక్ట్ మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
0: అంటే ఇప్పుడు తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఈ పథకం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో వారి యొక్క ఆరోగ్య సంరక్షణ కోసము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందంటారు?
1: ప్రెగ్నెంట్ యాజ్ వెల్ అస్ లాక్టేటింగ్ మదర్ అండ్ ఆల్సో న్యూ బోర్న్ కి కూడా యూజ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనకి 14 వీక్స్ వరకు ఆల్మోస్ట్ ఏ వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు ఈ స్కీమ్ కింద. ఓన్లీ థింగ్ దే మస్ట్ బి వాళ్ళంతా అవేర్నెస్ పెంచుకోవాలి, అంటే ఈ ప్రోగ్రామ్ కింద ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ అన్ని కొంచెం అవేర్నెస్ పెంచుకోవడానికి నియర్ బై అంగన్వాడీస్ ని కానీ నియర్ బై పిహెచ్సీ సెంటర్స్ ని కానీ విజిట్ అవుతే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేదా నేను చెప్పినట్టుగా డైరెక్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళేసి ప్రధాన మంత్రి మాతృ వందన ప్రోగ్రామ్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ దాని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా రాసి ఉంటాయండి.
0: మరి ఈ పథకం యొక్క ఉద్దేశము, ప్రయోజనాలు, అదే విధంగా అర్హతలు అనేటువంటి చెప్పడం జరిగింది. ఈ పథకాన్ని పొందాలంటే ముఖ్యంగా మహిళలకు మీరిచ్చేటువంటి సలహా గాని సూచనలు గానీ ఏంటంటారు?
1: ఒక రకంగా చూస్తే మనము భారతదేశంలో పుట్టడం అనేది మన అదృష్టం అండి. మన కంట్రీలో మదర్ అండ్ చైల్డ్ ని చాలా పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకుని చాలా చాలా ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెట్టారు. అందులో మెయిన్ గా మనం చూసిన కొన్ని ప్రోగ్రామ్స్ లో జనని సురక్ష యోజన ప్రోగ్రామ్స్, జనని శిశు సురక్ష కార్యక్రమంలు మరియు ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభ్యంగ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోసమే లాంచ్ చేయబడ్డ ప్రోగ్రామ్స్. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా ఆ పేర్లో ఉన్నట్టుగానే మదర్ ని వర్షిప్ చేస్తున్నంతగా ఈ ప్రోగ్రామ్ ని రిలీజ్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే పనికి వెళ్ళలేరో వాళ్లకు కావాల్సిన ఫైనాన్షియల్ అండ్ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు బేబీకి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ వ్యాక్సినేషన్ అందేలాగా కూడా మన గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. సో ఇవన్నీ మనము సద్వినియోగం చేసుకుని హెల్దీ మదర్ అండ్ హెల్దీ చైల్డ్ బిల్డప్ చేయగలిగితే హెల్దీ కంట్రీకి కూడా మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము.
0: ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటి పథకం PMMVY, ఇది ముఖ్యంగా గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం. దీని లక్ష్యం మెరుగైన ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. అర్హులైనటువంటి మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఇది 3 విడతల్లో చెల్లించబడుతుంది. అదే కాకుండా తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు మద్దతుగా నిలుస్తుంది. గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత తల్లులకు విశ్రాంతి తీసుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయడం, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఆరోగ్యకరమైనటువంటి ప్రవర్తనను అలవర్చుకునేలా ప్రోత్సహించడం, ముఖ్యంగా తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం, అర్హత ఉన్నటువంటి మహిళలకు

₹1,000 నగదు ప్రోత్సాహకం. ఇది మూడు విడతల్లో, మొదటి విడత ₹1,000, రెండో విడత ₹2,000, మూడో విడత శిశువుకు అవసరమైనటువంటి టీకాలు వేయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అందిస్తారు. 19 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి గర్భిణీ మరియు పాలిచ్చేటువంటి మహిళలు అర్హులుగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర

0: ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి రూపొందించబడింది. మరి ఈ కార్యక్రమం గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ అంశంపై ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి రజని గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎం చిరంజీవి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు ఒక పాట విందాం.

మీరు విన్న ఆ పాట వేగు చుక్కల చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడింది. గీత రచన అందశ్రీ, సంగీతం ఆర్ నారాయణమూర్తి. ఇప్పుడు వినబోయే పాట జల్సా చిత్రం కోసం రంజిత్ పాడిన ఈ పాట వినండి. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు జానపద సంగీత కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈరోజు వై అంజన్ కుమార్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు వినండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

మీరింతవరకు వై అంజన్ కుమార్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం కోసం రాహుల్ దీక్షిత్ పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు శ్రీమంతుడు చిత్రం కోసం సూరజ్ సంతోష్, రెణీనారెడ్డి, ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన ఈ పాట గండి. గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సదా మీ సేవలో ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ ఉషా పాడిన ఈ పాట వినండి. గీత రచన కందికొండ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: అలా వైకుంఠపురంలో ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన ఈ పాట వినండి. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
3: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

సైనికుడు చిత్రం కోసం కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతి పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోయే పాట అమరన్ చిత్రం కోసం ఆనంద్ శ్రీరాజ్ పాడింది. గీత రచన కృష్ణకాంత్, సంగీతం జీవి ప్రకాష్.

సమరసింహారెడ్డి ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం మణిశర్మ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: భగవంత్ కేసరి చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం ఎస్ తమన్.

మీరు వినబోయే పాటకు గానం సాహిత్యం వి యాదగిరి, సంగీతం ఘంటాడి కృష్ణ, చిత్రం సంపంగి.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి. భరత్ అనే నేను ఈ చిత్రం కోసం కైలాష్ ఖేర్, దివ్యా కుమార్ పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న పాట సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడింది. ఇప్పుడు వినబోయే పాట భద్రా చిత్రం కోసం సుమంగళి పాడిన పాట.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి, నడక ఆరోగ్యానికి మంచిది ఈ అంశంపై శ్రీ ఎడ్ల సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఖరీదైన పరికరాలు, ప్రత్యేకమైన జిమ్ములు అవసరం లేకుండానే చేయగలిగే అద్భుతమైన వ్యాయామం నడక. నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే నడక కూడా సరైన పద్ధతిలో చేస్తేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. మరి నడక రకాలేంటి, రోజు ఎంతసేపు నడవాలి, ఏ సమయంలో నడవటం మంచిది, వయస్సు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక అంశాల మీద మనతో మాట్లాడేందుకు శ్రీ ఎడ్ల సురేందర్ గారు విచ్చేశారు. వీరు కాకతీయ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అలాగే వీరికి ఇంకా అనేక రంగాల్లో ప్రవేశం ఉంది. ముందుగా వారిని ఆహ్వానిద్దాం, తర్వాత వారికి సంబంధించిన విషయాన్ని వారి మాటల్లోనే మనం విందాం. సురేందర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా మీ గురించి శ్రోతలకు తెలియజేస్తారా?
2: నా పేరు సురేందర్. నేను కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ సైకాలజీ బోధిస్తున్నా. అయితే నా ప్రస్తావన ఏంటంటే, ముందుగా నా గురువు, మా తల్లిదండ్రులు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను జిమ్నాస్టిక్ వసంత్ గారి పర్యవేక్షణ లోపల ముందుగా నేను జిమ్నాస్టిక్స్ అనే ఆటలు నేర్చుకున్నా. ఈ జిమ్నాస్టిక్స్ అనే ఆటలు ఎందుకు నేర్చుకున్నా, జిమ్నాస్టిక్స్ అండ్ అథ్లెటిక్స్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ గేమ్స్ అని చెప్తారు. కాబట్టి అది ప్రతి క్రీడాకారు, ప్రతి వ్యక్తి జిమ్నాస్టిక్స్ కానీ అథ్లెటిక్స్ కానీ మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దాని తర్వాత నేను ఏంటంటే బాక్సింగ్ లో ప్రవేశం, ఆ తర్వాత సత్యం గారి పర్యవేక్షణలో బాక్సింగ్ నేర్చుకున్నా. ఆల్ ఇండియా యూనివర్సిటీ సౌత్ సెంట్రల్ రైల్వే నేను పార్టిసిపేట్ అయ్యాను. తర్వాత నేను పెఫీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నేను వరంగల్ కన్వీనర్ గా, ఆ తర్వాత సుమారుగా ఒక 38 జర్నల్స్ నేను పబ్లిష్ చేసిన, ఓరియంటేషన్ క్లాసులు విన్నా. ఇవన్నీ ఏంటంటే ప్రొఫెసర్ గంటరమేష్ సార్ గారి పర్యవేక్షణలో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది.
1: అయితే చాలా సంతోషం అండి, చాలా వివరాలు. మరి మీకు అనేక రంగాల్లో ప్రవేశం ఉన్నట్టు కనపడుతుంది. అట్లే ఈ రోజున మన అంశము నడక ఆరోగ్యానికి మొదటి మెట్టు అనుకుంటున్నాం. అన్నప్పుడు ఇప్పుడు ఈ నడకను ఎందుకు అత్యంత సులభమైన మరియు ఉత్తమమైన వ్యాయామంగా చెప్తారు?
2: ఈ నడక అనేది మనిషి పుట్టుకతోనే వచ్చేసిందండి, ఎవరు నేర్పించిందేం కాదు. ఇక్కడ రెండు అంశాలు గుర్తుంచుకోవాలి, అభ్యాసం వేరు, అభ్యసనం వేరు. ఇది మనిషి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే పిల్లవాడు ఎప్పుడంటే కాలు చేతులు ఆడిస్తూ ఉంటాడు, అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు తల్లి సాధారణంగా ఒకే ఒక సందర్భం లోపల నవ్వుతూ ఉంటుంది, పిల్లవాడు ఏడ్చినప్పుడు, తల్లి గర్భం నుంచి 9 మాసాలు మోసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు. ఆ తర్వాత కాలు చేతులు ఆడిస్తాడు, ఓహో నా పిల్లవాడు కాలు చేతులు ఆడిస్తానంటే ఫిజికల్ దెన్ మెంటల్ రెండు అప్పుడు ఆ తల్లికి కనిపిస్తుంది. అప్పుడు మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారు, ఎడ్యుకేషన్ మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ ఎప్పుడైతే మనము నిత్యవారి జీవితం లోపల మన పనులు చేసుకునే దానికి నడక అంటే, ఇక్కడ నడక అనేది ఏంటి అంటే వ్యాయామం గురించి, ఆరోగ్యాన్ని గురించి నడిచే నడక వేరుంటుందండి. ఈ నడిచే నడక ఎట్లంటే కంపల్సరీ షూ వేసుకోవాలి, ఆ తర్వాత హీల్ అంటాము, హీల్ బాల్ టూ అంటాము, అంటే కంపల్సరీ నేలపై

0: నడవాలి. ఈ నేలపై నడిచేటప్పుడు స్పైన్ అనేది స్ట్రేట్గా ఉండాలి, 180 డిగ్రీస్ లోపల చూడాల్సి వస్తుంది. తల అటు ఇటు బెండ్ చేయకుండా స్ట్రేట్ డౌన్ అప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇవన్నీ చూడాలి. అయితే వాకింగ్ ఫర్ హెల్త్, జాగింగ్ ఫర్ ఫిట్నెస్, రన్నింగ్ ఫర్ కాంపిటీషన్ అంటాము. నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు. ఇది ఎక్కడ ఎప్పుడు అంటే డాక్టర్ గారి సలహా సూచన మేరకు, అంటే వివిధ వయసుల వారు వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ పరిగణన తీసుకుని వాకింగ్ చేయాలి. ఎప్పుడు కాని వాకింగ్ చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయదు అని చెప్తుంటారండి. అయితే వాకింగ్ చేసే క్రమం లోపల సరైన దుస్తులు వేసుకోవాలి. దాని తర్వాత దాన్ని వాకింగ్ ప్రారంభించే ముందు, ఎప్పుడైతే వాకింగ్ ప్రారంభించే ముందు నీ మనస్సు వినది కాబట్టి, నీ మనస్సు వేరు, నీ శరీరం వేరు అని చెప్తాడు ప్లాటో, గ్రీక్ ఫిలాసఫర్. నీ మనస్సు అనేది గుర్రం లాంటిది, శరీరం అనేది బండి లాంటిది. ఈ గుర్రాన్ని బండి కడితే గుర్రం ఎటుపోతే బండి ఎటుపోతే. కాబట్టి మనస్సు వినాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని చిన్న చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత స్లో, మీడియం, స్లో వాక్, మీడియం వాక్, ఫాస్ట్ వాక్, హెల్తీ వాక్, బ్రిస్క్ వాక్, కాంపిటీషన్ వాక్, చిట్ చాట్ వాక్, తర్వాత బేబీ వాక్ అంటాం. అంటే ఈ ఇన్ని రకాల నడకలు ఉంటాయి అన్నట్టు. అంటే ఎప్పుడు కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఈ నడక అనేది బ్రిస్క్ వాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఉన్న వ్యక్తి లోపల ఫిజికల్ యాక్టివిటీ, దీన్ని ఏరోబిక్స్ అంటారు, అంటే విత్ ఆక్సిజన్ ఎక్సర్సైజ్, ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం ఏంటిదంటే హార్మ్ఫుల్ ఎక్సర్సైజ్ ఏది కాదు అంటే ఓన్లీ వాకింగ్ అండ్ స్విమ్మింగ్ అని చెప్తాం. అంటే అప్పుడు ఈ వాకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఏంటంటే స్వెటింగ్ వస్తుంటుంది అన్నట్టు. అంటే కార్డియో, న్యూరో, మస్క్యులర్ ఈ మూడు సిస్టమ్స్ ఇంటర్నల్ గా ఎగ్జైట్ చేసినప్పుడు అప్పుడు స్వెటింగ్ వస్తుంది, అది మంచిది అని చెప్తుంటారు. ఏం చేయనప్పుడు స్వెటింగ్ వచ్చింది అంటే అతనికి డిసీజ్ ఉన్నదని తెలుసుకోవచ్చు.
1: అట్లనే మీరు ఇందాక నడకలో రకాలు చాలా చెప్పారు, అంటే ఒక్కొక్క దాని గురించి వివరించగలరా కొంచెం?
0: నడక సాధారణంగా నేను మార్కెట్ పోతున్నా ఇక్కడి పోతున్నా అంట అలా కాకుండా, దీని నడక లోపల ఏంటంటే ఫస్ట్ వేసేటప్పుడు దాని ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వార్మింగ్ అప్ అంటే వేడిమి కొల్పడ. వార్మింగ్ అప్ అనేది రెండు రకాలు ఉంటుందండి, అంటే ఇంటర్నల్ వేరే, ఎక్స్టర్నల్ వేరే. అంటే పొయ్యి కాడ కూర్చుంటే కూడా బాడీ వార్మ్ అవుతుంది, అది దట్ ఈస్ ప్యాసివ్ అంటాం అన్నట్టు. యాక్టివ్ వేరే, ప్యాసివ్ వేరే. అంటే ఇంటర్నల్ గా ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే ముందు నీ మైండ్, బాడీ ఈ రెండింటి ట్యూన్ చేయాలన్నప్పుడు ఏంటంటే అప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు మైండ్ అనేది ఇంటర్, అప్పుడు మెల్లగా స్లో వాక్, మీడియం వాక్, ఫాస్ట్ వాక్, దెన్ బ్రిస్క్ వాక్ చేయాలి. ఎప్పుడు కానీ బ్రిస్క్ వాక్ చేయాలి. అంటే బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు స్పైన్ షుడ్ బి స్ట్రేట్, వెన్నుపూస నిటారుగా ఉండాలి, తల అటు ఇటు తిప్పకుండా. అంటే ఈ వర్టిబ్రాస్ ఎలా ఉంటుంది అంటే రూపం ఇట్లా పేర్చినట్టు వర్టిబ్రాస్ సీరియల్ గా ఉంటాయి అన్నట్టు. కాబట్టి అటు ఇటు చూడకుండా ఐస్ మాత్రమే తిప్పాల్సి వస్తా అన్నట్టు. 180 డిగ్రీస్ లోపల ఐస్ చూడాలి. దాంతోపాటు ఏంటంటే చేతులు స్వింగ్, అంటే ఈ వాకింగ్ అంటే ఏంటిదంటే స్లో షార్ట్ slow movements of legs and slow movements of hands, it is easy అని చెప్తా అంటాం అన్నట్టు. ఇది చేసినప్పుడు ఏమైతే స్వెటింగ్ వస్తుంది, ఇది మంచిది. సాధారణంగా ఉన్న వ్యక్తి లోపల 10.2 లీటర్స్ త్రూ హార్ట్ పంపింగ్ అయితే ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్, స్టెప్పింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ ఇవన్నీ ఏరోబిక్స్ అంట, అంటే విత్ ఆక్సిజన్ అంట. వితౌట్ ఆక్సిజన్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఈ విత్ ఆక్సిజన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమైందంటే స్వెటింగ్ వస్తుంది అన్నట్టు. అంటే 10.2 లీటర్స్ సాధారణ వ్యక్తి లోపల పంపింగ్ అయితే ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తి లోపల మార్నింగ్ దట్ ఈస్ సూటబుల్ అంటాం అన్నట్టు. అంటే మంచి ఆక్సిజన్ అనేది అప్పుడే రిలీజ్ అవుతా అంటాం అన్నట్టు. ఆ సమయంలో చేయాల్సి వస్తుంది. అప్పుడు 22 లీటర్స్ అనేది పంపింగ్ అవుతుంది. ఎప్పుడైతే 22 లీటర్స్ పంపింగ్ అవుతుందో అప్పుడు సెల్ గ్రూప్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్ టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్ మజిల్ అంటాం. అన్ని కండరాలకు, అన్ని సెల్స్ ఆర్గాన్స్ కు బ్లడ్ సర్క్యులేట్ సప్లై అవుతాయి. అప్పుడు మనం యాక్టివ్ గా పనిచేస్తామని చెప్తా అంటది అన్నట్టు.
1: అట్లనే ఇప్పుడు మీరు నడకలో రకాల గురించి, ఇప్పుడు సాధారణంగా నడక ఉంది, వేగంగా నడక ఉంది, పవర్ వాకింగ్ ఉంటుంది కదా, అసలు వీటి మధ్య తేడా ఏంటి? అంటే ఒక వాకింగ్ చేసేటప్పుడు అంటే ఏ తీరుగా నడవాలి, అదే సపోజ్ బ్రిస్క్ వాకింగ్ అనుకోండి ఎట్లా నడవాలి, పవర్ వాకింగ్ ఎట్లా చేయాలి?
0: మనము ఎప్పుడు కానీ నేలపైన, మట్టి నేలపైన షూ వేసుకొని దానికి ముందు ఏంటంటే సపోర్టర్, అంత ముందు లంగోట్ అని అండేది, ఇలాంటి దుస్తులు కూడా ధరించాలి. ఎందుకంటే
1: నడకకు కూడా ధరించాలా?
0: ధరించాలి. ఎందుకంటే రిస్క్, నో రిస్క్, లో రిస్క్, హై రిస్క్ అని చెప్తా ఉంటాం. ఎప్పుడు కానీ హెర్నియా హైడ్రోసిల్ మేల్ ఫిమేల్, తర్వాత హెర్నియా మేల్ ఫిమేల్ కు రావచ్చు, హైడ్రోసిల్ మేల్ కు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కానీ కష్టమైన క్లిష్టమైన వ్యాయామాలు చేసేటప్పుడు దాని తగ్గట్టు దుస్తులు అనేటి ధరించాలి, షూస్ ధరించాలి. ఒక డాక్టర్ పర్యవేక్షణతో పాటు ఒక కోచ్ పర్యవేక్షణ లోపల ఇవన్నీ చేయాలి. దీన్ని బ్లైండ్ గేమ్ అండ్ మైండ్ గేమ్ అంటూ ఉంటాం. కాబట్టి ఏ

0: ఆరుగా అంటే లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు మోటార్ సిస్టమ్ అంటాం, కైనమాటిక్స్ కైనెటిక్స్ అంటాం అన్నట్టు. యాక్షన్ దేర్ విల్ బి సేమ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తాడు. కాబట్టి ఈ వాకింగ్ చేసే క్రమం లోపల ఎందుకు స్వింగ్ చేయాలంటే దట్ ఈజ్ మోటార్ సిస్టమ్ అన్నట్టు. అది కూడా ఎట్లా నడవాలి అంటే లెఫ్ట్ రైట్ నడవాలి. అంటే వాచ్ తిరిగేది క్లాక్ వైజ్. మనము ఫిజికల్ యాక్టివ్ చేసేటప్పుడు గ్రౌండ్ లో వాకింగ్ చేసేటప్పుడు ఏ విధంగా అంటే యాంటీ క్లాక్ వైజ్ పోవాలి. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ లో పోవాలంటే ఎర్త్ తిరిగేది యాంటీ క్లాక్ వైజ్, దెన్ మనకున్న మోటార్ సిస్టమ్, ఆ తర్వాత మనకున్న హార్ట్, ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగటివ్ ఎనర్జీ అని చెప్తా ఉంటాం. కాబట్టి లెఫ్ట్ నుంచే తీసుకోవాలని చెప్తా ఉంటాం. అప్పుడు భూమి ఆకర్షణ వికర్షణ అని చెప్తా ఉంటారు. దాని తగ్గట్టు మనం అనుకూలంగా చేయాలి, ఇది ఇష్టంగా చేయాలి వాకింగ్. ఎప్పుడైతే మనము దట్ ఈస్ ఫిజియాలజీ సైకాలజీ అని అంటా ఉంటాం మేము మా ఫిజికల్ ఎడ్యుకేషన్ భాష లోపల. అంటే ఫిజియాలజీ ఈజ్ మదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇవి రెండు టూ ఐస్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. కాబట్టి మన సైకాలజికల్ గా మైండ్ ఇక్కడ దాని ఇంపాక్ట్ అంటే ఐస్ అండ్ ఫేస్, దెన్ బాడీ యొక్క ఫీచర్స్ మీద కనిపిస్తుంటది. ఇమీడియట్లీ మాస్టర్ ఏం చేయాలంటే కళ్ళను, కళ్ళతో పాటు శరీర అవయవాల యొక్క కదలికలు యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది అంత అబ్జర్వేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటది.
1: అట్లనే ఇప్పుడు నడిచేటప్పుడు సరే మీరు దుస్తులు గానీ లేకపోతే షూస్ గానీ లేకపోతే నేల మీద నడవాలని అన్ని అందరూ బాగానే ఉంది. ఇట్లా కొంతమంది ఏం చేస్తారంటే నడిచేటప్పుడు చేతులు ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటారు. ఒకటి కొంతమంది ఇట్లా అంటుంటారు నడిచేటప్పుడు ఈ చేతులు గానీ భుజాల గానీ పాదాల కదలికి ఎట్లా ఉండాలి అసలు?
0: కంప్లీట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కిందికి నుంచి పైకి పోతుంది, మెంటల్ యాక్టివిటీస్ అనేది పైనుంచి కిందికి వస్తుంది. మనం వేసేటప్పుడు ఫస్ట్ ఈ వాకింగ్ చేసే ముందు ఏం చేయాలంటే సూర్య నమస్కార్ 12 పోస్చర్ అనేది చేయాలి వాస్తవంగా
1: ముందుగా.
0: ఎందుకు అంటే ఈ పర్సన్ యొక్క కాళ్ళు చేతులు అంటే పోస్చర్ అన్నట్టు, ఈ ఫిజికల్ పోస్చర్ సరిగా ఉందా లేదా, అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ మేడ్ నాట్ బార్న్ అని చెప్తా ఉంటాం అన్నట్టు. కాబట్టి క్రీడాకారులు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క చేతులు కాళ్ళు సక్రమంగా ఉన్నాయా లేవా, ఎక్కడెక్కడ అనివన్నదో దానికి సంబంధించినవి కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము డాక్టర్ సలహా సూచన మేరకు దాంతోపాటు మన పేరెంట్స్ కు ఉన్నాయన్నీ మనకి ఇమీడియట్లీ మనకు అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దాంతో పాటు ఒక కోచ్ పర్యవేక్షణ లోపలనే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఇది చేసేటప్పుడు పంపింగ్ అనేది ఎక్కువైతే ఉంటుంది, ఈజీగా పడిపోతూ ఉంటారు. కాబట్టి సింపుల్ టు కాంప్లెక్స్ అని చెప్తా ఉంటాం, దీన్నే నోన్ టు అన్నోన్. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాడు జాన్ డ్యూయీ. దీంతో పాటు అంటే తేలిక అంశం నుంచి క్లిష్టమైన అంశాలు తెలిసి నుంచి తెలియని చేయాలి అని చెప్తా ఉంటాం ఈ వ్యాయామం.
1: అట్లా ఇప్పుడు వివిధ వయసుల వారు ఉంటారు నడిచేటప్పుడు, అంటే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళు కూడా అంటే డాక్టర్ పర్యవేక్షణ అవసరం ఉన్నోళ్ళు సరే డాక్టర్ నడవడం అంటే వెళ్తారు, డాక్టర్ని సంప్రదిస్తారు, చేస్తారు. జనరల్ గా నడవాలి అనుకున్నప్పుడు వీళ్ళు అంటే ఏదన్నా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందా? అందరూ ఒకటే నడక ఒకటే తిరిగి సాగిస్తే సరిపోతుంది?
0: దీని ఏమంటారు అంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఇంకోటి క్వార్టిలెట్ ఇండెక్స్ అంటారు. అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఈజీగా చెప్పే సింప్టమ్స్ ఏంటంటే హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలని చెప్తుంటారు. కాబట్టి నీ హైట్ ఎంత ఉన్నది, నీ వెయిట్ ఎంత ఉన్నది, నీ ఏజ్ ఎంత, ఇవి తీసుకోవాలి క్రైటీరియా మెయిన్ గా ఇవి అన్నట్టు. దీంతో పాటు ఏంటంటే ఈ బిఎంఐ ఏంటంటే నీ హైట్ ఇన్ సెంటీమీటర్ -100 అని చెప్తారు ఒక బిఎంఐ. తర్వాత మేల్ అనేది 30 inches, ఫీమేల్ అనేది 34 inches. ఇది ఒక చిన్న బిఎంఐ. దీంతో పాటు ఇంకా 4-5 బిఎంఐస్ ఉంటాయి ఈజీగా. కానీ మనకు అన్ని తెలిసిన బిఎంఐ ఏంటంటే మన హైట్ని బట్టి వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి. అంటే ఎప్పుడు కానీ మనము జంపింగ్ కానీ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు ఫస్ట్ లోడ్ పడేది నీస్ మీద పడుతుంటాయి. కాబట్టి హైట్ తగ్గట్టు పరిగెత్తన్నా వాకింగ్ చేయన్నా రన్నింగ్ చేయన్నా అనేది అంటే స్లో మూవ్మెంట్స్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అని ఏదైతేనో తెలిసినచ్చి తెలియని చేయాలి. తెలిసింది ఏంటి నడక. అందులోపల బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు కొంత లెగ్ పెద్దగా వస్తూ ఉంటుంది కాబట్టి దాని లెగమెంట్ మీద లోడ్ పడుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుసంధానంగా మనం వేయాలి, స్వింగ్ చేయాలి అన్నట్టు. అప్పుడు తెలిసిపోతూ ఉంటుంది ఓహో మనం ఎంతసేపు చేయొచ్చు అనేది. కాబట్టి కంపల్సరీ మన తాత ముత్తాతలు మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం కదా, ఇవన్నీ మన మీద ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది.
1: ఏదైనా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఒక ఫిజికల్ డైరెక్టర్ని ఏదైనా సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకొని చేస్తే మంచిది అంటున్నారు ఎక్కువ.
0: అవును తప్పకుండా అండి, డాక్టర్ సలహా ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కోచ్ సలహా తీసుకొని ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీస్
1: చేయాలి. అంటే వాళ్ళు కూడా మన పరిస్థితిని వివరించాలి, నాకు ఈ పరిస్థితి ఉంది అని వివరించాలి. జనరల్ గా సాధారణంగా చేస్తే కొన్ని ఏదైనా ఇబ్బందులు ఎదురవచ్చు అంటున్నారు.
0: బ్లైండ్ గేమ్ మైండ్ గేమ్ అంటా ఉంటాను. అంటే వచ్చి మేము సాధారణంగా చూస్తా ఉంటాం అన్నట్టు, ఆ పిల్లవాడు ఏంటంటే ఇవాళ కొత్త దుస్తులు కొత్త షూస్ వేసుకున్నాడు కాబట్టి ఛాన్స్ పరిగెత్తు.

0: పరిగెత్తా అంటాడు. అంటే ఈ మోటివేషన్ అంటాం, ఈ పరిగెత్తడు ఈ పిల్లవాడు కాదు, ఆ దుస్తులు వరకు ఇప్పుడు వేసుకోలేదు కాబట్టి ఆ దుస్తులు వేసుకున్నాక పరిగెత్తాలి ఉంటుంది. ఈ పక్క వారిని ఎవరు చూడడు, ఎవరు ఈయనకు సూచనలు సలహాలు కూడా ఇవ్వరు. పరిగెత్తినాక ఆటోమేటిక్ అతను కింద పడిపోతాడు. ఎందుకు పడ్డ అంటే నార్మల్ లోడ్, క్రస్ట్ లోడ్, ఓవర్ లోడ్ అంటాం మేము. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు తగినంత ఆక్సిజన్ దొరికినప్పుడు, తగినంత ఆక్సిజన్ మనకే మనం తీసుకోవాలి, తర్వాత దొరకనప్పుడు, గ్రహించలేకపోయినప్పుడు, మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ, నార్మల్ లోడ్, క్రస్ట్ లోడ్, ఓవర్ లోడ్. ఎప్పుడైతే గ్రహించలేకపోతున్నావు అప్పుడు ఆ పిల్లవాని లోపల హార్ట్ మీద లంగ్స్ నుంచి బాగా లోడ్ పడ్డప్పుడు ప్రెషర్ అయ్యి కింద పడిపోయేసుకోపడ్డ. కాబట్టి ఎప్పుడు కానీ ఒక మాస్టర్ సలహా, డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి.
1: అట్లనే కొంతమంది నడక చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం మంచిదండి, 5 or 4 లేచి మంచిది అంటారు. కొంతమంది ఏమో సాయంత్రం 5 or 6 చేయడం మంచిది అంటారు. జనరల్ గా ఏ సమయం మనకి అనుకూలం అంటారు?
0: మన ఫాదర్స్, మన ఫోర్ ఫాదర్స్ మొట్టమొదటిసారి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ లేచి వాళ్ళు కాలకృత కలిపేది, అంటే మంచి నిద్ర వచ్చే సమయం ఇప్పుడు ఎర్లీ అవర్స్ అంటాం. ఎందుకంటే ఆ టైం లోపల ఆక్సిజన్ అనేది వస్తూ ఉంటాయి. ఆ టైం లోపల అయిందంటే లేచి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఈవినింగ్ ఏమైందంటే పొల్యూట్ అయ్యే స్కోప్ ఉంటుంది ఆక్సిజన్. కాబట్టి మనిషికి కావాల్సింది ఫ్రెష్ ఎయిర్, ప్యూరిఫై వాటర్, ఫ్రెష్ ఫుడ్, గుడ్ స్లీప్. ఈ 4 మాత్రమే ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్తాను. హెల్త్ కాంపోనెంట్స్, తర్వాత ఫిజికల్ కాంపోనెంట్స్ ఏంటిదంటే ఒక వ్యక్తిని చూడంగానే బాడీ ఈజ్ బ్యూటిఫుల్, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, లివింగ్ లాంగర్. ఈ 4 అంశాలు ఫిజికల్ స్ట్రక్చర్ సంబంధించింది అనమాట. అంటే ఆ పిల్లవాడు ఫిజికల్ చూడంగా బాడీ చూస్తే బాగానే ఉంటది, ఆకారం ఆకృతి వేరు, లోపల ఉన్న ఆర్గాన్స్ ఫిజియాలజీ వేరు. కాబట్టి ఈ 2 క్రైటీరియా, ఈ 2 తీసుకున్నాకనే ఆ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి.
1: సరే, ఇప్పుడు మనం ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలోనే మనం నడక మొదలు పెట్టాము అనుకుందాం. పొద్దున పూట మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే పొద్దున పూట ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి నడక మంచిది అన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నడిచేటప్పుడు వీళ్ళు ఏమన్నా తప్పులు చేసే అవకాశం ఉంటుందా, లేదా ఇంకొక విషయం పరిగడుపున అంటే ఏమీ తినకుండా చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఏదన్నా కొంచెం ఏదైనా ద్రవము కడుపులో వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుందా పొద్దున పూట అయినా వాకింగ్కి?
0: ఒకసారి మన పేరెంట్స్ కనుక చూసుకుంటే నైట్ పడుకునేటప్పుడు గాగ్లింగ్ చేసి వాళ్ళు పడుకునే స్పిట్ చేసి, మనం ఎవరు కానీ పడుకునేటప్పుడు బ్రష్ చేసి పడుకోవాలి. అంటే మంచి ఆక్సిజన్ లోపలికి పోవాలంటే మౌత్ అనేది నీట్ గా ఉండాలని చెప్తారు, అది అందరికి తెలిసిన విషయమే. తర్వాత మార్నింగ్ లేగానే ఫస్ట్ ఏంటంటే వామ్ వాటర్, అంటే వామ్ వాటర్ తో ఏమైతే టాక్సిన్స్ దాన్ని అప్లై చేస్తాం. ఎప్పుడైతే వామ్ వాటర్ తీసుకుని మనం చేస్తామో ఆ తర్వాత కాలకృతాలు అయిపోయినాక, అంటే ఏది తీసుకోదు, ఎంప్టీ స్టమక్ తోనే పోవాలి. బెటర్ ఏంటంటే హనీ దెన్ లెమన్ విత్ వామ్ వాటర్, అది దట్ ఈస్ యాంటీ యాక్సిడెంట్ అని చెప్తా ఉంటాను. ప్రమాదాలు జరగకుండా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎట్లా అంటామో అలాంటివి తీసుకుంటే చాలా మంచిది అని చెప్తా ఉంటాను.
1: అట్లనే ఇప్పుడు నడక చేస్తాడు, నడక జనరల్ గా అంటే వయసును బట్టి మనం ఇంతసేపు నడవడం మంచిదా దాన్ని మీరు నిర్ణయిస్తారా ఎట్లా? అంటే 30 నడక సరిపోతుంది అంటారా, లేకపోతే 15 సరిపోతుందా, అంటే వ్యక్తిని బట్టి నిర్ణయిస్తారా, లేకపోతే ఏ వ్యక్తికైనా ఇంతసేపు నడిస్తేనే మనం దీనికి సంబంధించి ఉపయోగపడుతుంది అని అంటారు?
0: ఇది ఫిజియాలజీ అని చెప్పచ్చు అండి. ఎందుకంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు నేను చాలా మంది చూస్తూ ఉంటా, ఆ పిల్లలు అంటే మొబైల్ పట్టుకుంటారు, దట్ ఈస్ డిజిటల్, దెన్ ఫిజికల్కి వస్తారు అన్నట్టు. అయితే ఇంతవరకు ఎప్పుడు ఆ పిల్లవాడు గ్రౌండ్ లో ఆడిన సంఘటనలు కనిపించేది, కానీ ఆ వాళ్ళందరూ చూడంగా ఉత్సాహంగా ఆడుతూ ఉంటాడు. ఆడిన తర్వాత ఏమైందంటే ఆ పిల్లవాడు ఆటోమేటిక్ గా పడిపోతాడు అన్నట్టు. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి పిల్లవానికి. అంటే నేను ఒకటే అన్నా ఇప్పుడు, సింపుల్ టు కాంప్లెక్స్, తేలిక నుంచి క్లిష్టమైనది చెప్పాలి. కాబట్టి తేలిక అంశం ఏంటిదంటే నడక, ఆరోగ్యం కోసం నడిచే నడక వేరు. అంటే నేను ఇప్పుడు ఏదైతే అన్నానో స్పైన్ నిటార్ గా ఉండాలి, స్వింగ్ చేయాలి, ఆ తర్వాత కాళ్ళు చేతులు ఏంటంటే లెఫ్ట్ కు రైట్, రైట్ కు లెఫ్ట్ అని చెప్తా ఉంటాం, ఆ విధంగా నడవాలి. అది మనము ఇష్టంగా నడవాలి, కష్టంగా నడవద్దు. ఫిజియాలజీ, మన నువ్వు ఎంతసేపు నడుస్తానో మనము లోపల ఉన్న ఫిజియాలజీ సిస్టమే మనకు చెప్తా ఉంటది, ఆగు ఆగు సరిపోయింది, నీ ఎండ్యూరెన్స్ అనేది అయిపోయింది అని చెప్తాట. కాబట్టి మన బాడీ మనకు చెప్తా ఉంటది. కాబట్టి మనం ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. కాబట్టి ఎప్పుడు కానీ మంచి ఫీమేల్, మంచి మేల్ వీళ్ళ ఉంటారు చూడండి, అంటే వీళ్ళు వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ తోనే ఈ పిల్ల వాళ్ళ యొక్క స్పోర్ట్స్ మెన్స్ అనేది తయారవుతూ ఉంటారని చెప్తుంటాం మేము.
1: అట్లనే ఇప్పుడు నడక చేసి వచ్చిన తర్వాత మనం వెంటనే ఏదన్నా తినటం కానీ ఏదైనా చేయొచ్చు అండి?
0: సుమారుగా ఒక 20 or 10 అనే సమయం, ఎందుకంటే ఎప్పుడైతే స్వెటింగ్ వస్తుంది నడక చేసినప్పుడు. స్వెటింగ్ ఎందుకు వస్తుంది అంటే కార్డియో, న్యూరో, మస్కులర్ ఈ 3 సిస్టమ్స్ ఇంటర్నల్ గా ఎక్సైట్ చేసినప్పుడు స్వెటింగ్ వస్తుంది, ఇది మంచిది.

0: ఇది ఎప్పుడైతే స్వెటింగ్ రావాలి, స్వెటింగ్ మన పైనే డ్రై అయిపోవాలి. అంటే మెటబాలిజం, ఎనబాలిజం, కెటబాలిజం అంటాం, మనం తీసుకున్న ఆహారము తీసుకోవాలి, అది బర్న్ కావాలి, తర్వాత మళ్ళీ ఫంక్షనింగ్ చేయాలి. ఇవన్నీ మనకు తెలుసు. మనం ఏం చేస్తామంటే, చాలా మంది అది బర్న్ కాదు క్యాలరీస్ దెన్ ఎక్సెస్ తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఉన్న పిల్లలు చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, క్యాలరీస్ అనేటి బర్న్ అయితే లేవు, దాని తగ్గట్టు వర్క్ కూడా చేస్తలేరు, కానీ ఎక్సెస్ అవుతాను, దానితోనే ఒబేసిటీ అంటారు. అంటే ఇక్కడ వాపు వేరు కన్న వేరు. ఇప్పుడున్న పిల్లలు యూత్ అంతా ఈ వాపు నుంచి కన్న అనుకుంటుంటారు. మేము ఫిట్ బాడీస్ డిఫరెంట్, ఫ్యాట్ బాడీస్ డిఫరెంట్, ఎక్సర్సైజ్ ఫర్ ఫిట్ నాట్ ఫ్యాట్ అని చెప్తా ఉంటాం.
1: అట్లానే ఇప్పుడు సరే, మీరు ఎవరన్నా మీ దగ్గరికి ఒక ఫిజికల్ ట్రైనర్ దగ్గరకు వచ్చి నడకకి గురించి ఒక సలహా తీసుకున్నాడు అనుకుందాం. సరే, అతను మీరు ఆరోగ్య పరిస్థితిని బట్టి అతనికి మీరు సలహా చెప్తారు. చెప్పినప్పుడు జనరల్ గా ఈ నడకలో, అంటే కొంతమంది స్లోగా నడిస్తే మంచిది అంటుంటారు, కొంతమంది అడుగులు వేగంగా వేయాలి గట్టిగా వేయాలి అంటారు, కొంతమంది ఇదంటారు, అంటే ఏదైతే బాగుంటుంది అని అంటారు మీరు?
0: నడక వేరు, ఆరోగ్యం కోసం నడిచి నడక వేరు. వాకింగ్ ఫర్ హెల్త్, జాగింగ్ ఫర్ ఫిట్నెస్, రన్నింగ్ ఫర్ కాంపిటీషన్. మనం ఎక్కడైతే నడుస్తూ ఉంటామో ఆ నడిచే ట్రాక్ కూడా ఏంటంటే, ఇప్పుడు అన్ని సింథటిక్ ఉన్నది, అంతకు ముందు ఏంటంటే ఆ ఫోర్ లేయర్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఫోర్ లేయర్స్ పైన నడుస్తుంటే కొంచెం స్ప్రింగ్ స్పాంజ్ యాక్షన్ వస్తుంటది. సపోజ్ నా బాడీ, నేను 70 కేజెస్ ఉన్నాండి, నేను రెండు కాళ్ళు కింద పెట్టినప్పుడు 35-35 ఉంటది బాడీ వెయిట్, ఒక కాలు పైకి లేపినప్పుడు 70 పడుతూ ఉంటది. ఇట్లా క్యాల్కులేషన్ వేసి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటది. అంటే ఎప్పుడు కానీ సింపుల్ టు కాంప్లెక్స్ అంటారు, తేలిక అంశం నుంచి క్లిష్టమైన చెప్పాలి. వాకింగ్ ఇష్టంగా చేస్తాడా లేదా, చేసేటప్పుడు చేతులు దానికి అనుసంధానంగా కాళ్ళు కూడా స్వింగ్ కావాలి. ఆ తర్వాత ఇతను ఎంత సుమారుగా కనీసం ఒక 45 నిమిషాలు ఇష్టంగా నడవాలి. ఇప్పుడున్న అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇండియా ఈజ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ వరల్డ్ డయాబెటీస్ సెంటర్ అని చెప్తాడు ముందు మున్ముందు. అంటే ఎందుకు ఇట్లా అంటున్నాం అంటే, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కురబడింది. ఎందుకు కురబడింది అంటే, ప్రతిరోజు పిల్లవాడు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తగ్గించి మెంటల్ యాక్టివిటీస్ చేస్తాడు, దీనివల్ల రివర్స్ అవుతా ఉన్నది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ అలా, నీ శరీరాన్ని కష్టపెట్టు, అది నిన్ను సుఖపెడుతుంది, దాన్ని సుఖపెడుతుంది నిన్ను కష్టపెడుతుంది అని మనం పూర్వీకులు అనేది అన్నట్టు. కాబట్టి శరీరం అనేది కష్టపెట్టాలి అని చెప్తాడు.
1: అంటే మీరు నడిచేటప్పుడు ఇట్లా షూస్ కానీ మట్టి నేల మీద నడవాలని అన్నట్టున్నారు. అయితే మామూలుగా ఈ షూస్ లేకుండా సాధారణ నడక నడిస్తే మంచిది కాదండి?
0: అంటే ఇప్పుడు బయట యాక్చువల్గా ఏంటంటే బేర్ ఫుట్తో నడవచ్చు, కానీ అక్కడ చీకిపోయిన మూలలు, ఆ తర్వాత గాజు పెంకలు ఉంటాయి, సున్నితమే అది. అది ఎందుకు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి షూ వేసుకోవడం బెటర్. అదే మనము ట్రాక్ పైన ఉంటది అంటే సింథటిక్, ఆస్ట్రోటర్ఫ్, వాటిపైన నడిచినా ఏం కాదు, కానీ అట్లాంటివి మన దగ్గర ఎక్కడ లేవు. కాబట్టి కంపల్సరీ ఏంటంటే షూ వేసుకోవాలి. ఆ షూ తగ్గట్టే మనము హీల్, బాల్, టో, అంటే స్పైన్ షుడ్ బి స్ట్రేట్ అని చెప్తా ఉంటాము. నిటారుగా ఉండాలి స్పైన్. నిటారుగా ఉన్నాడు ఒక వ్యక్తి అంటే స్పైన్ అతను ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తా ఉంటది. ఆ నిటారుగా లేకుండా స్పైన్ వంగింది అంటే బై బర్త్ గూనై ఉండాలి లేదా డిసీజ్ అని ఉండాలని తెలిసిపోతుంది. దట్ ఈస్ ఎక్స్టర్నల్ పోస్చర్ అని చెప్తా ఉంటాము.
1: అట్లనే ఇప్పుడు నడక చేసేటప్పుడు ఇష్టంగా చేయాలని అన్నారు ఇందాక. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదో నడక చేయాలి, పొద్దున్నే పోయి ఏదో చేస్తే హార్ట్ అటాకులు రావు, ఇట్లాంటి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే సెల్ ఫోన్లు ఏదో పాట పెట్టుకుని నడుస్తుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఈ పక్కన నలుగురిని కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటూ నడుస్తుంటారు. అంటే ఇవి మంచిదంటారా, లేకపోతే ఈ నడక చేసేటప్పుడు ఏమన్నా ఇంకా ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?
0: నడక అనే ఎందుకు నడవాలి అంటే, ఎడ్రినల్ గ్లాండ్ ఫంక్షనింగ్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది, ఇది అందరు తెలిసిన విషయం. అంటే ప్రతి వ్యక్తి, జపాన్ వాళ్ళు మొన్న రీసెర్చ్ పేపర్ సబ్మిషన్ చేసినప్పుడు నేను చదివినప్పుడు ఏంటంటే 5 సార్లు నవ్వాలి అని చెప్తాను. అది ఇంటర్నల్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్టర్నల్ డిఫరెంట్. మన ఉల్లిగడ్డలు తరిగినప్పుడు కూడా మన కంటిన్యూస్ నీరు వస్తుంటుంది, దట్ ఈస్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే హృదయపూర్వకంగా నవ్వడం కూడా హృదయపూర్వకంగా నవ్వాలి. ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు ఇష్టంగా చేయాలి. అంటే మనకు ఇష్టమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, వారితో నడిస్తే ఏమాత్రం పెయిన్ స్ట్రెయిన్ అనేది ఏమాత్రం తెలియకుండా చేయాలి. ఎందుకంటే జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎట్లుంటామంటే, వాడికి రాగానే ఇవాళ ఫిజికల్ యాక్టివిటీస్, ఇవాళ రాత్రి బాగా తిన్నా కాబట్టి పొద్దున వస్తానా, ఆ తర్వాత పొద్దున వచ్చిన కాబట్టి నేను మళ్ళీ బాగానే ఉన్నా, ఆ తర్వాత సాయంత్రం పూట మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, నేను పొద్దున బాగా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కాబట్టి సాయంత్రం నాకు ఏం కాదు కదా అని మళ్ళీ ఆడిగిపోతారు అన్నట్టు.

0: ఆ తర్వాత ఎక్సెస్ అనుకున్న దానికంటే ఎక్స్ట్రా తీసుకుంటారు. ఆ తర్వాత రాత్రి పడుకుని తిన్న తర్వాత మళ్ళీ పొద్దున గుర్తుకొస్తారు, నేను నిన్న రాత్రి సాయంత్రం ఎక్కువ తీసుకున్నా కాబట్టి డైట్ మళ్ళీ పొద్దున ఎక్కువ చేయాలని. ఇవన్నీ ఏంటంటే మనకు రోజు నిత్య నిజ జీవితంలో అన్ని చూస్తూనే ఉంటాం. బట్ ఇక్కడ ప్రోటీన్ ఫుడ్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, సాల్ట్స్ సాల్ట్స్ అంటాం. అంటే మనము మన జీర్ణాశయం రౌండ్గా ఉన్నది అని అనుకున్నప్పుడు నిలువుగీత అడ్డంగీత గీస్తే ఏమవుతుందంటే 1, 2, 3, 4 అవుతుందండి. ఆ 1, 2, 3, 1, 2 అనేది ఫుడ్ అని చెప్తాము. 1, 2 ఫుడ్ తీసుకున్నాక 3 అనేది వాటర్ కోసము, 4 అనేది ఎయిర్ కోసం ఉంచాలి. మనమేం చేస్తామంటే ఆ 4 ఇంపుతాం అన్నట్టు. అయితే ఇవన్నీ ఎప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి ఎంత క్యాలరీస్ బర్న్ అవుతానాయి, ఎంత తీసుకోవాలి, దాన్ని నార్మల్ న్యూట్రల్ చేయాలి. ఎక్సెస్ ఎప్పుడు తీసుకోవాలంటే హెవీ లోడ్ మన మీద పడ్డప్పుడు మాత్రమే ఎక్సెస్ తీసుకోవాలి. అది వల్ల ప్రోటీన్ ఫుడ్ ఉండాలని చెప్తుంటాం అన్నమాట.
1: అట్లనే ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, వృద్ధులు, అట్లనే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు, వీళ్ళకి కూడా ఇట్లా నడక మంచిది అంటారా?
0: మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారండి దీన్ని. ఎడ్యుకేషన్ ఫర్ నాలెడ్జ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ బిహేవియర్ నాలెడ్జ్. అంటే బిహేవియర్ అంటే అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ, ఈ 4 రీతులను అదుపులో ఉంచి సంపూర్ణ మూర్తిమత్వంగా గల వ్యక్తిగా తీర్చిదిద్దడమే వ్యాయామ విద్య. అంటే ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ లోపల మా అమ్మ నన్ను నేను నార్మల్ డెలివరీతో నేను ప్రసవించినాను, మా అన్న మా చెల్లెమ్మ ఇప్పటివాళ్ళు ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కొరబడింది అంతే తప్ప. ఏ ప్రాణి ఏ జంతువు కానీ అది ఆటోమేటిక్గా అది దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్తుంటాం, ఆటోమేటిక్గా అది డెలివర్ కావాల్సిందే. కానీ మనం ఏంటంటే ప్యానిక్, మనం ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీకి ఇబ్బందులు అనేటి సున్నితంగా అయిపోవాలి ఎందుకు అనేది రిస్క్ లేకుండా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే నో పెయిన్ వితౌట్ నో గెయిన్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కానీ కొంచెం శ్రమ అనేది ఉండాలి, అప్పుడు ఫలితం వస్తూ ఉంటుంది. మనోళ్ళందరూ అంటే శ్రమ లేకుండా ఫలితం రావాలి అని చూస్తాం, నువ్వు అట్లా ఉండదు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా చిన్నగా చిన్న చిన్నగా స్టెప్స్ చేస్తుంటే వాళ్ళు ఈజీగా, చాలా మంది నేను చూసిన నార్మల్ డెలివరీస్ రూరల్ ఏరియాస్ ఉన్న చాలా మంది నార్మల్ డెలివరీ ఈజీగా వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోతారు, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ థర్డ్ డే మళ్ళీ యాక్టివిటీగా యాజ్ యూజువల్ వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మన దగ్గర ఏంటంటే చిన్నప్పటి నుంచి పెంచడము, ఆ పరిసరాలు, వాళ్ళ పరిసరాలతో పాటు వాళ్ళ తీరు, ఆహార అలవాట్లు, వాళ్ళ రొటీన్, డైలీ లైఫ్ లోపల ఇవన్నీ చూసి కష్టం ఎందుకు అనే దానిపైన. కాబట్టి ఎప్పుడు కానీ ఏ పని చేసినా ఇష్టంగా కష్టపడి చేయాలి అని మేము చెప్తాంటామండి.
1: చాలా సంతోషం అండి. మరి చివరగా ఈ నడకకు సంబంధించి ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉన్నాయంటారా?
0: స్వామి వివేకానంద చెప్తాడు, బిల్ట్ స్టేడియాస్ నాట్ హాస్పిటల్స్. అంటే ఎక్కడైతే స్టేడియాలు ఉంటాయో, ఎక్కడైతే క్రీడా మైదానాలు ఉంటాయో అక్కడ అందరూ ఆటలు ఆడతారు. ఎవరైతే ఆటలు ఆడతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. దీన్ని బిఫోర్ క్రైస్ట్ గౌతమ బుద్ధుడు చెప్తాడు. ఏంటి అంటే ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే ఆరోగ్యవంతుడు అని చెప్తాడు. కాబట్టి హిట్లర్ ఆయన కూడా అంటాడు, ఏ వీక్ చైల్డ్ ఈజ్ ఏ వీక్ బ్రిక్ ఇన్ ద వాల్ ఆఫ్ ద నేషన్. బలహీనమైన వ్యక్తి బలహీనమైన ఇటుకతో సమానము నిర్మాణం లోపల. కాబట్టి జాన్ బ్రూటస్ వాట్సన్యంలో అంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాడు. లాస్ట్ ఏంటంటే ద మెయిన్ మోట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటిదంటే క్యాచ్ దమ్ యంగ్, టీచ్ దమ్ రైట్. అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని హెల్తీ పీపుల్ కాన్స్టిట్యూట్ హెల్తీ నేషన్, ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాడు అని నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా సంతోషం అండి. మరి మీరు నడకకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను తెలియజేశారు. మరి శ్రోతలు కూడా వీటి పట్ల అవగాహన పెంచుకుని ఏదో మేము చేస్తున్నాము అనుకోకుండా మీరన్నట్టు ఒక ఒక డాక్టర్ని కానీ ఒక ఫిజికల్ ట్రైనర్ని కానీ సంప్రదించి, అంటే వాళ్ళ సూచనల్ని గనక అనుసరించి గనక ఇతను నడక సాగించినట్లయితే ఎన్నో ఉత్తమమైన ఫలితాలను సాధించవచ్చని మీరు చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. మరి చాలా చక్కటి విషయాలు మా శ్రోతలకు అందించారు. మీకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం.
0: నమస్కారం. నమస్కారం.
2: మీరు ఇంతవరకు నడక ఆరోగ్యానికి మంచిది ఈ అంశంపై శ్రీ ఎడ్ల సురేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో చిత్రసీమ.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట భీమ్లా నాయక్ చిత్రం కోసం రామ్ మిర్యాల, శ్రీకృష్ణ, తమన్, పృథ్వీ పాడిన పాట వినండి. గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

కేర్ ఆఫ్ కంచరపాలెం ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన విశ్వ గీతం వినండి. సంగీతం శ్రీకార్ అగస్తీ.

సత్యం చిత్రం కోసం చక్రి సుయ్య సంగీత దర్శకత్వంలో పాడిన ఈ పాట వినండి. గీత రచన భాస్కర్ భట్ల.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోయే పాట అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడింది. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బులగాని. చిత్రం కోర్టు.

చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోయే పాట సీను చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడింది, గీతరచన వినలకంటి, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట డియర్ కామ్రేడ్ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్ యామిని పాడింది, గీత రచన రెహమాన్, సంగీతం జస్టిన్.

సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ చిత్రం కోసం కళ్యాణి పాడిన అనంత్ శ్రీరామ్ గీతం వినండి. సంగీతం మిక్కీ జే మేయర్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: భీమ్ సిసిరిలియో స్వీయ సంగీత సారథ్యంలో మంగ్లితో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన కాసర్ల శ్యామ్, చిత్రం ధమాకా.

సీతయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: Poi, poi.
1: పారడైజ్ చిత్రం కోసం జంగిరెడ్డి ప్రభా పాడిన ఈ పాట వినండి. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం అనిరుద్ధ్.

శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి పాడిన ఈ పాట వినండి. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: చిత్రసీమలో ఇప్పుడు చిత్ర ఎంఎల్ఆర్ కార్తికేయన్ కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన, సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం దువ్వాడ జగన్నాథం.

0: చిరంజీవి కేకే పాడిన ఈ పాటకు సంగీతం సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట వినండి. గీత రచన రామ జోగేయ శాస్త్రి, సంగీతం తమన్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. గుంటూరు కారం చిత్రం కోసం విశాల్ మిశ్రా పాడిన పాట, గీత రచన రామ జోగయ్య శాస్త్రి, సంగీతం తమన్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: ఇంతటితో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 36 సెకండ్లు. మరికాసేపట్లో వింటారు అమృత గీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు మీ ఆర్జే పవన్. మనం ఈ మధ్య స్టార్ట్ చేసుకున్నాం కదా అమృత గీతం అనే కొత్త కార్యక్రమాన్ని. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది మా ప్రియమైన శ్రోతలకి పంచేవాళ్ళు మీ ఆర్జేలు అని చెప్తాను నేను. ఎందుకంటే అమృతం ఎవరు తాగారో ఎలా ఉంటుందో దాని రుచి మనకు తెలియదు, కానీ సంగీతంలో ఉండే మాధుర్యాన్ని అమృతంతో పోలిస్తే గనక అది మన చెవుల్లో ఇంపుగా పడుతూ ఉంటే నిజంగా అమృతపు చుక్కలు మన చెవుల్లో పడుతున్నట్టే ఉంటుంది. అలాంటి అద్భుతమైన పాటల్ని అమృత గీతం కార్యక్రమంలో మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. అయితే ఇవాళ ఒక సరికొత్త థీమ్తో మీ ముందుకు వచ్చాను నేను. మన తెలుగు సినిమా పాటల్లో ప్రేమ, విరహం, ప్రకృతి, జీవితం ఇలా ఎన్నో భావాలు కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ కొన్ని పాటల్లో మాత్రం మనకి తెలియకుండానే శ్రీకృష్ణుడి తత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడంటే కేవలం వేణువు పట్టుకున్న గోపాలుడు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలి, కష్టాల్లో ఎలా నిలబడాలి, బంధాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్లో కూడా ఒక తాత్వికత కనిపిస్తుంది. ఒక ఉదాహరణగా కృష్ణుడు మన ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. అందుకే మన సినిమా పాటల్లో కృష్ణుడి వేణువు, గోపికలు, రాధ, బృందావనం, మురళీగానం లాంటి ప్రతీకలు ఎన్నోసార్లు కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి కృష్ణతత్వాన్ని ముడుచుకున్న పాటల్ని ఇవాళ నేను అమృత గీతంలో వినిపించబోతున్నాను. ముందుగా అల్లరిమొగుడు సినిమాలోంచి మీకోసం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎంఎం కీరవాణి గారి సంగీతం, బాలుగారు చిత్ర గారు పాడిన ఈ అద్భుతమైన పాట వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: అమృత గీతంలో తరువాత వినబోతున్న గీతం స్వరాభిషేకం సినిమాలోంచి. విద్యాసాగర్ గారి సంగీత సారథ్యంలో వేటూరి గారి సాహిత్యం, శంకర్ మహాదేవన్, సుజాత పాడిన పాట.

0: బనారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. కృష్ణతత్వాన్ని ముడుచుకున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. కృష్ణతత్వం అంటే జీవితాన్ని సీరియస్ గా మాత్రమే చూడడం కాదు. కృష్ణుడు నవ్వుతాడు, ఆటపాటల్లో పాల్గొంటాడు, స్నేహాన్ని ఆస్వాదిస్తాడు, అవసరమైనప్పుడు ధర్మం కోసం నిలబడతాడు. ఈ జీవన శైలి కూడా మన సినిమా పాటల్లో తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక పాట ఉంది, నాలో ఉన్న ప్రేమ సినిమాలోంచి. సిరివెన్నెల గారి సాహిత్యం, కోటిగారి సంగీత సారథ్యంలో బాలుగారు, చిత్రగారు పాడిన ఈ అద్భుతమైన పాట మీకోసం. స్టే ట్యూన్డ్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
1: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
3: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं, वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
1: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు.

0: సంఘం ఉత్తర దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్ట్రపతి మనాలిలోని ప్రసిద్ధ హిడింబా ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా మనాలి అటల్ టనెల్ రోహ్తాంగ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
0: ఈ రోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ఈట్ ఫిట్ వింటారు, వ్యాఖ్యానం ఆర్జే రేణు.
1: మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకటే వాకింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేయడం వల్ల సన్నబడ్డావా అంటే ఏ లేదు లేదు నేను రైస్ మానేశాను అందుకే సన్నబడిపోయాను అని చెప్పింది పక్కింటి పంకజం. ఈ కన్వర్షన్ నేను వాకింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నది. నిజమే, అన్నం తింటే లావైపోతారా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా, రాత్రిపూట అన్నం అస్సలు తినకూడదా, ఇలాంటి మాటలు మనం ఎన్నిసార్లు విన్నాం. కానీ అసలు నిజం ఏంటి? నిజంగానే మనం తినే అన్నమే మన బరువు పెరగటానికి కారణమంటారా, లేక అన్నం మీద మనం వేసుకున్న ఈ బ్లేమ్ అంతా కాస్త ఎక్కువైందా? ఒకసారి ఆలోచించండి, మీకు అన్నం అంటే ఎంత ఇష్టం? వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పైన ఒక చిన్న చెంచా నెయ్యి, పక్కన ఆవకాయ. అయ్యయ్యో, చెప్తుంటేనే నాకు కూడా నోరూరుతోంది. సరే, ఈరోజు మనం అన్నం గురించి భయపడకుండా అసలు నిజం ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్, నమస్తే, నేను ఆర్జే రేడు, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఇవాల్టి సెగ్మెంట్కి స్వాగతం అండి. చాలా సింపుల్ టాపిక్ ఇవాళ మాట్లాడుకుంటున్నాము, అన్నం తింటే బరువు పెరుగుతామా అని దాని గురించి. ఈరోజు మన టాపిక్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా మందికి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నం తింటే లావ్ అయిపోతారా, ఏంటి నిజం? మీలో ఎంతమంది అన్నం లేకపోతే భోజనం చేసిన ఫీలింగ్ రాదు అని అనుకుంటారు? అందులో ఫస్ట్ నేనే ఉంటాను. నిజమండి బాబాయ్, మధ్యాహ్నం అన్నం తినకపోతే అసలు భోజనం చేసిన ఫీలింగే ఉండదు. మీలో చాలా మంది ఇది వినే ఉండింటారు కదా, నేను అన్నం తగ్గించడం వల్లే బరువు తగ్గాను అని. బరువు తగ్గాలి కాబట్టి అన్నం తగ్గించేశాను అనడం కంటే ఎంత క్వాంటిటీ తగ్గించేశారో ఒకసారి వాళ్ళని ఏమైనా అడిగారా? ఇంకొంతమంది అయితే నేను అన్నం మానేశాను కానీ బరువు మాత్రం తగ్గలేదు అని కూడా చెప్తూ లాస్ట్కి ఇంకా వాళ్ళకి పాపం చెప్తూ ఉంటే ఏడుపు వచ్చేస్తుందేమో. మరి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అన్నం తిన్నందుకే మనం లావ్ అవుతామా? సమాధానం, కేవలం తినడం వల్లే లావ్ అవుతాం అనడం సరైంది కాదు. మన అంశాలు కూడా ప్రభావితం చూపిస్తాయి. అంటే రోజువారీలో మనం తీసుకునే పరిమాణం, శారీరక చలనం, జీవన శైలి ఇలాంటివన్నీ అంశాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అంటే అన్నం ఒక్కటే విలన్ కాదు, మన ప్లేట్లో ఉన్న మొత్తం కథను చూడాలి. ఇప్పుడు ఆ కథ గురించే మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ప్రతిరోజు అన్నం తింటాడు కానీ పోర్షన్ మాత్రం పరిమితంగా ఉంటుంది. అందులో పప్పు, కాయగూరలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నాడు అనుకోండి. రోజంతా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తాడు. ఇంకొక వ్యక్తి అన్నం మానేశాడు కానీ రోజంతా బిస్కెట్స్, బేకరీ ఫుడ్స్, ఫ్రైడ్ స్నాక్స్, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నాడు. వీళ్ళిద్దరిలో హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ ఎవరిది చెప్పండి? ఫస్ట్ పర్సన్దే కదా. సో మనం బరువు తగ్గాలి అనుకుంటే అన్నం మానేయాలి అనేదే సూపర్ సొల్యూషనా? కానే కాదు.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. మనం అన్నంలో ఏమున్నాయో చూసుకోవాలి. ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి అవసరమైనవి, శక్తిని అందించే ముఖ్యమైన న్యూట్రియంట్. మనం నడవాలి, పని చేయాలి, ఆలోచించాలి, రోజువారి పనులు చేయాలి, వీటన్నింటికి ఎనర్జీ అవసరమా లేదా? కాబట్టి కార్బోహైడ్రేట్ అంటే చెడ్డది అని కానే కాదు. అసలు విషయం ఎంత తీసుకున్నాం, మొత్తం డైట్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి మీకు, మీరు భోజనానికి కూర్చున్నప్పుడు మీ ప్లేట్లో ఎక్కువగా ఏమున్నాయి? అన్నం ఉందా, కాయగూరలు ఉన్నాయా, పప్పు ఉందా, పెరుగు ఉందా? అంటే ఏమంటారు, ఏమైనా సరే ఆకలిస్తుందంటే ముందు అన్నం పెట్టు అంటాం, కానీ ముందు కూర పెట్టు అంటామా? అనం కదా. కాబట్టి అన్నం అనేది మనకు ఒక ఎమోషన్, దాన్ని మానేసి మనం బరువు తగ్గాలి అంటే కొంచెం కష్టమే, కానీ అది కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. అది ఎలాగో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కొంతమంది ప్లేట్లో అన్నం అంతా కొండలాగా ఉంటుంది, పక్కన కూర మాత్రం చిన్న ఐస్లాండ్ లాగా ఉంటుంది. మనం ఇక్కడే ఒక చిన్న చేంజ్ చేసుకోవాలి. ప్లేట్లో అన్నం ఉండొచ్చు, కానీ కూరగాయలు, పప్పులు లేదా ఇతర ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ పెరుగు, మజ్జిగ ఇలాంటి ఫుడ్స్ కి కూడా చోటు ఇవ్వాలి. ఎందుకంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఒక్క ఫుడ్తో తయారయ్యేదే కాదు, మనం అన్నంతో ఏం తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

అన్నం తింటే లావైపోతామా, బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే చాలా మందికి ఉండే ఒక ఫేమస్ క్వశ్చన్ చెప్పన్నా, రాత్రి అన్నం తింటే లావైపోతారా? కామనే కదా, రాత్రి అన్నం తిన్నంత మాత్రాన ఆటోమేటిక్గా లావైపోరు అని చెప్తున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే రాత్రిపూట చాలా మంది ఎక్కువగా తినటం, స్నాక్స్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల రోజంతా తీసుకునే క్యాలరీస్ పెరిగిపోవచ్చు. అందుకే రాత్రి అన్నం తినకూడదు అని కొంతమంది రూల్ పెట్టేసుకుంటారు. పెట్టుకోవచ్చు, అది కొంతమందికి కరెక్ట్ కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. కాకపోతే మీ మొత్తం డైట్, ప్రోటీన్ సైజ్, లైఫ్ స్టైల్ని చూసుకోండి. అంటే రాత్రి అన్నం తినొచ్చా తినకూడదా అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. రాత్రి కాబట్టి అన్లిమిటెడ్ బఫెట్కి కొంచెం దూరంగా ఉండండి. పోర్షన్ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇప్పుడు మరో క్వశ్చన్ కూడా మనం ఫేస్ చేయాలి. ఎలా అంటారా, సరే ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, నేను అన్నం మానేశాను కానీ బరువు తగ్గట్లేదు ఎందుకు అని దిగాలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళని మనం అడగాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటో తెలుసా, అన్నం మానేశారా మీరు మిగతా రోజంతా ఏం తింటున్నారు అని. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగి చూడండి. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ఈవినింగ్ 4 దాటిన తర్వాత టీతో బిస్కెట్స్, డిన్నర్లో ఫ్రైడ్ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటున్నారా లేదా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉందా లేదా. ఎందుకంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక్క ఫుడ్ గురించే కాదు మొత్తం లైఫ్ స్టైల్ గురించి అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మన ఈట్ ఫిట్లో ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, అది టిప్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చెప్తా ఈ పాట తర్వాత.

ఈట్ ఫిట్ వింటున్నారు, నేను ఆర్జేరేను. కొన్ని అపోహలుంటాయి, అవి నిజమా అబద్ధమా అనేది మనకు తెలీదు, కానీ ఎవరో చెప్తారు, మనం పాటించేస్తూ ఉంటాం. కొంతమంది రైస్ మానేసి సన్నబడిపోయారని

నంగ్ కూడా ఫాలో అవుదాం అనుకుంటే అస్సలు కాదు. ఏదైనా మీరు ఫాలో అయ్యే ముందర ఒకసారి మీ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసే ఫాలో అవ్వండి. అన్నం తింటే లావు అనేది ఒక అపోహగా పెట్టుకుంటారు. బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలి అనే రూల్ కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం, పోర్షన్ సైజ్ అనేది చాలా చాలా అవసరం. రెండుసార్లు చెప్తున్నానంటే ఇంకెంత అవసరమో ఆలోచించండి. సో రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతాం అనేది లేదు, తినకపోయినా లావు అవుతాము అనేది లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన లంచ్లో డిన్నర్ ప్లేట్లో ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అన్నం ఎంత ఉంది, కూర ఎంత ఉంది, ప్రోటీన్ సైజ్ ఎంత ఉంది, మీరు చాలా తొందరగా తింటున్నారా, తిన్న తర్వాత వెంటనే పడుకుంటున్నారా, లేక కొంత మూమెంట్ అనేది ఉందా. మీ ప్లేట్ని మీరు ఒకసారి జడ్జ్ చేయండి, ఇతరులను కాదు మీ ప్లేట్నే. ఎందుకంటే హెల్దీ ఈటింగ్లో మొదటి స్టెప్ అవేర్నెస్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, మనం చాలాసార్లు అన్నం అని ఒకే మాటలు చెప్తాం, కానీ రైస్ రకాలు, ప్రాసెసింగ్ విధానం, కుకింగ్ విధానం వంటి వాటితో న్యూట్రిషనల్ ప్రొఫైల్లో తేడాలు కూడా ఉండొచ్చు. సరే, వైట్ రైస్ తినొద్దు అనుకుంటారు కదా, నెక్స్ట్ ఏంటి, బ్రౌన్ రైస్, ఆ తర్వాత రెడ్ రైస్, బ్లాక్ రైస్, హో ఫైబర్ ఎక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి, ఇదే కదా. బ్రౌన్ రైస్ తింటే ఎంత తిన్న లావు కారు అని అనుకోవడం కూడా తప్పే. ఏ ఫుడ్ అయినా పోర్షన్ ముఖ్యం, కాబట్టి రైస్ మార్చడం మాత్రమే కాకుండా మొత్తం ఈటింగ్ ప్యాటర్న్ ని చూడాలి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఈటింగ్ ప్యాటర్న్. మన సౌత్ ఇండియన్ తెలుగు హౌస్ హోల్డ్స్ లో అన్నానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పప్పన్నం, పెరుగన్నం, పులిహోర, సాంబారన్నం, పప్పుచారన్నం, ఆవకాయ అన్నం, ఓహో అన్నం తాలింపు పెట్టి కూడా రకరకాలుగా మనం తింటూనే ఉంటాం. మనకు అన్నంకి కాంబినేషన్ ఉన్నా లేకపోయినా అన్నంలో కాస్త మజ్జిగ, ఓ చిన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇదే కదా రైతులకి ముఖ్య ఆహారం. పొలంలో పనిచేసే వాళ్ళు అలాంటి అన్నం తినే కదా, గట్టిగా ఉన్నారు, ఉక్కులా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు, ఎండనక వాననక. మరి అన్నం తింటే నిజంగానే లావు అవుతారా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏదైనా ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటి అంటే మీ పోర్షన్ ఏంటి, మీ ప్లేట్ ఎలా ఉందో చూసుకోండి అని.

అమ్మ చేతి పప్పన్నం, అమ్మమ్మ పెట్టిన పెరుగన్నం, వేసవిలో మజ్జిగన్నం, ఇవన్నీ ఫుడ్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు

ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. వాటిని బ్యాలెన్స్గా తినడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం లేకుండా భోజనం చేయలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టక్కున చెప్తారు భోజనం కాకుండా చపాతీలు తిన్నాము అని. మనకి అన్నం కాదు అంటే సెకండ్ ఆప్షన్ కనిపించేది చపాతీలు మాత్రమే కదా. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా, మీ ఫేవరెట్ అన్నం కాంబినేషన్ ఏంటి? పప్పు అన్నమా, పెరుగన్నమా, సాంబార్ అన్నమా, పప్పుచారు అన్నమా, ఆవకాయ అన్నమా? మీరు ఏది చెప్పినా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఫేవరెట్ ఫుడ్ ఉండడం తప్పు కాదు, పోర్షన్ బ్యాలెన్స్ ఓవరాల్ లైఫ్ స్టైల్ మీద దృష్టి పెట్టాలి. అన్నంలో ప్రధానంగా ఏముంటుంది అనుకుంటాం మనం? విటమిన్స్ ఉంటాయా, ప్రోటీన్ ఉంటుందా, కార్బోహైడ్రేట్స్ ఉంటాయా? ఎందుకు అసలు అన్నాన్ని వద్దనుకుంటున్నాం అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఆ కార్బోహైడ్రేట్స్ మన ఆరోగ్యానికి మంచివి కావు అని ఒక అపోహ మనకి. దాని నుంచి బయటకు రండి అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీరు రైస్ తీసుకోండి, అది వైట్ రైస్ అయినా పర్వాలేదు, కానీ అందులో మీరు ఎంత పోర్షన్ ప్రోటీన్ యాడ్ చేశారు, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీని మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేశారు అనేది. ఇక ఇందాక మనం మాట్లాడుకున్న రెండో క్వశ్చన్, రాత్రి అన్నం తింటే తప్పనిసరిగా లావు అవుతారా? ఆన్సర్ కాదు. మీల్ టైమింగ్ అంటే మొత్తం డైట్ ప్యాటర్న్, ఎనర్జీ ఇంటేక్, లైఫ్ స్టైల్, ఈ అంశాలన్నీ తీసుకోవాలి. ఇంకా ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, వాటికి ఆన్సర్స్ నేను చెప్తూనే ఉంటాను. అయితే అన్నం మాత్రమేనా, అన్నంతో మాత్రం ఇంకేదైనా కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలా అంటే లైక్ పప్పు, కాయగూరలు ఇలాంటి ఫుడ్స్ అన్ని కరెక్టేనా అంటే అన్నంతో పాటు వెరైటీ ఉండడం చాలా చాలా ముఖ్యం అని. అండ్ ఒక ఫుడ్ హెల్దీ అని చెప్పేటప్పుడు కేవలం ఆ ఫుడ్ పేరు చూస్తే సరిపోతుందా? కాదు కాదు, పోర్షన్, ప్రిపరేషన్, మొత్తం మీల్ అన్ని చూడాలి.

ఈరోజు ఈట్ ఫిట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో అపోహల గురించి మనం క్లారిఫికేషన్ చేసుకున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణ దేవితో సమానంగా మనం అన్నాన్ని చూస్తాం. రెండు మెతుకులు కింద పడ్డా కూడా అవి వేరుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకుంటాం కదా. పిల్లలకి కూడా అన్నం కింద పోయకుండా తినడం నేర్పిస్తూ ఉంటాం. అన్నంతో పాటు మనకు ఏది ముఖ్యమో అది యాడ్ చేసుకుందాము. అన్నం జీరో, షుగర్ జీరో, స్నాక్స్ జీరో, ఫేవరెట్ ఫుడ్ జీరో అని కాదు. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆకలి లేకపోయినా ప్లేట్లో ఉంది కదా అని తినటం కాదు. మన ఆకలిని గమనించండి. మనం ఏది తింటే మన గట్ హెల్త్ బాగుంటుందో ఆలోచించండి. అన్నం లేదు,

అన్నంకి సస్టైనబుల్ అప్రోచ్ ఏముంది ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా అన్నిటినీ జీరో చేసుకోవద్దు. హెల్దీ ఈటింగ్ అంటే మనకు నచ్చిన ఆహారాన్ని కూడా సరైన పరిమాణంలో సరైన బ్యాలెన్స్తో తీసుకుంటూ లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేయగల లైఫ్ స్టైల్. అందుకే ఈరోజు నుంచి అన్నం కనిపిస్తే భయపడకండి, అలాగే అన్నం ఉందని అన్లిమిటెడ్గా తినకండి. మీ బాడీకి అవసరమైన ఆహారాన్ని మీ లైఫ్ స్టైల్కి సరిపోయే పరిమాణంలో తీసుకోండి. ఒకవేళ మీకు బీపీ, షుగరు, మెటబాలిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో, మీకు డైటరీ నీడ్స్ ఏమున్నాయో తెలుసుకుని డాక్టర్ని కలిసి, ఒక న్యూట్రిషనిస్ట్ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకున్నాకే ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. అదే ఈట్ ఫిట్ చెప్తోంది.

ఈరోజు మన ఈట్ ఫుడ్ లో మనం తెలుసుకున్న అసలు నిజం ఏంటి అంటే, అన్నం తింటే లావు అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్, కానీ నిజమైన న్యూట్రిషన్ అంత సింపుల్ కాదు. మన బరువు, ఆరోగ్యం మీద మొత్తం ఆహారం, పోర్షన్ సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, లైఫ్ స్టైల్ వంటి ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి అన్నాన్ని విలన్ చేయకండి, మీ ప్లేట్ని బ్లేమ్ చేయకండి, మీ బాడీని రెస్పెక్ట్ చేయండి, ఫుడ్ని ఎంజాయ్ చేయండి, కానీ అవేర్నెస్తో ఎంజాయ్ చేయండి. ఈరోజు మీ మీల్ ప్లేట్ని చూసి ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి, నా ప్లేట్లో అన్నం మాత్రమే ఉందా, లేక నా బాడీకి కావాల్సిన వెరైటీ కూడా ఉందా? ఆ ఒక్క ప్రశ్న మీ ఈటింగ్ హ్యాబిట్ గురించి చాలా నేర్పిస్తుంది. మరి అన్నం మీద భయం వద్దు, పోర్షన్ మీద అవగాహన కావాలి, ఫేవరెట్ ఫుడ్ మీద గిల్ట్ వద్దు, బ్యాలెన్స్ ఉండాలి. హెల్దీ లైఫ్ అంటే ఫుడ్ని వదిలేయడం కాదు, ఫుడ్తో మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

ఇంతవరకు మీరు ఆర్జే రేణు వ్యాఖ్యానంలో ఈట్ ఫిట్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10, తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవా జ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవా జ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్బంగా ఖైరతాబాద్లో సేవా జ్యోతి యాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభావేదికపై సేవా జ్యోతిని ప్రతిష్ఠించి మోదీ వర్చువల్ సందేశాన్ని వీక్షించిన అనంతరం 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం నాయకులు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవా జ్యోతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను, వికసిత్ భారత్ 2047 సాధన కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రజలంతా గుర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతోందని నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుని నిరంతర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సేవా సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో ప్రధాని మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో తెలుసుకుందాం.
1: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోట్లాది భారతీయుల చిరకాల స్వప్నం. ఆ కల సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. రామమందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్దమైన జీవనం, సేవాభావం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరం దేశ ప్రజల విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ చారిత్రక ఘట్టం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన రంగు లక్ష్మీ నరహరి తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
2: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భారతీయ నాగరికత చైతన్యానికి ఒక ప్రతీకాత్మక పునరుజ్జీవనం. శ్రీరాముడు కేవలం ఒక ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం, త్యాగం వంటి ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రతిరూపం. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక స్మృతి, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అయోధ్యలో రామ మందిరం ఆవిర్భావం మన దేశ వారసత్వానికి మరోసారి గుర్తు చేస్తుంది. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం పూర్తి కావడం భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచి రామ మందిరం ద్వారా భారతీయ సంస్కృతిలోని సమన్వయము, సేవాభావము, సత్యనిష్ట, ధర్మబద్ధత వంటి శాశ్వత విలువలు కొత్త తరాలకు చేరాలని ఆకాంక్షిద్దాం. ఇదే నిజమైన నాగరికత చైతన్యానికి పునరుజ్జీవనం.
0: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి

0: ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, రోహన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, టీడబ్ల్యూయు కూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. కూటమి విజయం సాధిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని తెలిపారు.
1: ఇక్కడ మంచిర్యాలలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో చర్చించి వాళ్ళతో టైఅప్ కూడా చేసుకుంటాం. అంతేగాక మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిర్యాలలో వస్తుంది. కార్మికులు అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
0: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని ముదిమాణిక్యంలో నిర్వహించిన పల్లెపల్లెకు పొల్లం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య, పశు వైద్య శిబిరాలను పరిశీలించిన అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన మంత్రి మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, మెరుగైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో ప్రజాప్రతినిధులతో కలిసి 14.20 కోట్ల రూపాయల రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ద్వారా మానాలకు తాగు, సాగునీరు అందిస్తామని, పోడుపట్టాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 31 లక్షలతో నిర్మించే రహదారి నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, సింగరేణి 70 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే నూతన గనుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో నూతన గనులు తీసుకురాలేదన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు, సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత బి నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజ శ్రేయస్సుకు, దేశాభివృద్దికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు కల్పిస్తున్న విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో వ్యత్యాసం ఉన్న 45 ఎకరాల భూమి గుర్తింపుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ సర్వేలో తేలే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీని నిర్మించి వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, మల్లన్న సాగర్ నీటిని అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవాజ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక

కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 45 సెకండ్లు. మరి కాసేపట్లు వింటారు చైతన్య స్ఫూర్తి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చెయ్యరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. చైతన్య స్ఫూర్తికి స్వాగతం పలుకుతున్నాడు మీ ఆర్జే పవన్. మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. నిండైన జీవితాన్ని జీవించి తన జీవితం మొత్తంలో ఎన్నో కష్టనష్టాలు, బాధలు చూసి చివరికి ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్గా ఎంతరికో స్ఫూర్తినిచ్చిన ఒక పర్సనాలిటీ గురించి ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నఫల్ రాజా కంపోజిషన్లో లక్ష్మీ ప్రియాంక సాహిత్యం సిద్ శ్రీరామ్ పాడిన పాట అర్ధశతాబ్దం సినిమాలోంచి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

129 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే మనకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? ఎస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. స్వాతంత్రోద్యమంలో మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వారి కోసం ఝాన్సీ అనే ఒక రెజిమెంట్ ని కూడా స్థాపించారు నేతాజీ. మరి ఆ మహిళా రెజిమెంట్ కు క్యాప్టెన్ హోదాను సంపాదించి ఎంతో మంది మహిళలను ఇండియన్ నేషనల్ ఆర్మీలో భాగస్వాములు చేసి వారిలో జాతీయ భావాన్ని నింపిన, సేవాభావానికి మరో పేరుగా నిలిచిన ఒక స్త్రీమూర్తి గురించి ఇవాళ చైతన్య స్ఫూర్తి. ఆవిడే క్యాప్టెన్ లక్ష్మీ సెహగల్ గారు. మరి వారి గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఆవిడ సాధించిన విజయాలు, ఇతర మహిళలకు కలిగించిన స్ఫూర్తి ఈనాటి చైతన్య స్ఫూర్తి. స్టే ట్యూన్డ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. లక్ష్మీ సెహగల్ గారి పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఆవిడ సేవాభావం, దేశం కోసం చేసిన పోరాటం. 1938లోనే ఆవిడ MBBS పూర్తి చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆనాటి బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే, వైద్య విభాగంలోని మహిళలను మిలిటరీ వైద్యశాలకు తరలించారు. అండ్ ఆ సమయంలోనే సింగపూర్ వెళ్ళి అక్కడ పేద ప్రజలకు సేవలు అందించారు లక్ష్మీ సెహగల్. అంటే అప్పట్లో ఆడవాళ్లకి చాలా కట్టుబాట్లు ఉండేవి. వాళ్ళు వంటిల్లు దాటి రావాలంటేనే అతి కష్టం మీద బయటకు వచ్చేవాళ్ళనమాట అప్పట్లో 1938లో. ఆ సమయంలోనే ఆవిడ MBBS చదివారంటే ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ లేడీనో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అక్కడ సింగపూర్ వెళ్ళి చాలామంది ఈ పూర్ పీపుల్కి సర్వీస్ చేశారు. సింగపూర్లోనే లక్ష్మీ సెహగల్ గారు సుభాష్ చంద్రబోస్ గారిని కలవడం జరిగింది. మరి బోస్ గారిని కలిసిన తర్వాత లక్ష్మీ సెహగల్ గారి లైఫ్ ఎలా టర్న్ అయింది మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం సిరివెన్నెల గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో శంకర్ మహాదేవన్ కల్పన పాడిన పాట వచ్చేస్తోంది, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలోంచి.

0: స్వస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ దేశభక్తి గురించి, అలాగే ఏదైనా చెయ్యాలి దేశం కోసం, సాధించాలి అందరిలా కాదు, అంటే కేవలం ఒక అమ్మాయిని అనే లేకపోతే ఒక స్త్రీని అని చెప్పి నేను ఎందులోనూ తక్కువ కాదు, పురుషులతో సమానంగా నేను కూడా మిలిటరీలో దేశ సేవ చేయగలను అనే సంకల్పాన్ని చిన్నప్పటి నుంచే ఆవిడ అలవాటు చేసుకున్నారు. అండ్ సింగపూర్లో నేతాజీ గారిని కలిశానని చెప్పాను కదా లక్ష్మీ సహగల్ గారు, ఆ టైంలో నేతాజీ గారితో తను కూడా బ్రిటిష్ వారితో యుద్ధం చేసి నా దేశానికి స్వాతంత్రం తేవాలి అనే కోరికను వెలిబుచ్చారు బోస్ గారి ముందు. దానికి సుభాష్ చంద్రబోస్ గారు చాలా సంతోషించి ఝాన్సీ రెజిమెంట్ ఏదైతే ఉందో, మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్కి లక్ష్మీ సహగల్ గారిని కెప్టెన్గా నియమించారన్నమాట. లక్ష్మీ సహగల్ గారు నేతృత్వం వహించిన రెజిమెంట్ కేవలం భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా దళంగా ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్రం కోసం తనవంతుగా ముందుండి కొట్లాడిందన్నమాట. అప్పట్లో లక్ష్మీ సహగల్ గారి ధాతృత్వం, ఆవిడ వీరత్వం అక్కడే మనకు కనిపిస్తుంది. ఎంతోమందికో స్ఫూర్తిని కలిగించే ఇలాంటి మహిళా మండలి గురించి తెలుసుకోవడం నిజంగా మనం కూడా ఎంతో చాలా నేర్చుకోవాలి ఇలాంటి వీర వనితల నుంచి. కాబట్టే చైతన్య స్ఫూర్తులు ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: ఫిదా సినిమా నుంచి విన్న పాటది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం, వనమాలి గారి సాహిత్యం, సింధూరి విశాల్, శ్రీనవ్ రాజ్ పాడిన పాట.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: సర్కార్ వారి పాట సినిమాలోంచి విన్నారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం, సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం థమన్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: చైతన్య స్ఫూర్తిలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1945లో బ్రిటిష్ వారు లక్ష్మీ సెహగల్ గారిని బంధించి బర్మాలో సంవత్సరం పాటు హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత ఆవిడ ఇండియా తిరిగి వచ్చేశారు. స్వాతంత్రం తర్వాత ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఐద్వాలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 1971లో సిపిఎం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు లక్ష్మీ సెహగల్ గారు. లక్ష్మీ సెహగల్ గారి తండ్రి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారంట, నా పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా

బ్రతకాలి అని. తన తండ్రి మాటను నిజం చేస్తూ తాను జీవించి ఉన్నంతకాలం ఎవరి మీద ఆధారపడలేదు. 2012 జూలై 23న నిండైన జీవితాన్ని చూసి 97 సంవత్సరాల వయస్సులో ఆవిడ అనంతలోకాలకి తరలి వెళ్ళిపోయారు. అయినా కూడా ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచి ఎప్పటికీ లక్ష్మీ సహగల్ అంటే ఒక తెగింపు, ఒక దేశభక్తి కలిగిన వీర వనిత అని ఎప్పటికీ గుర్తొచ్చే పేరే లక్ష్మీ సహగల్ గారు. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 2:15 దాటి 30 సెకండ్లు అవుతోంది. వెల్కమ్ టు మెలోడీ టైం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్

0: మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రతిరోజు మెలోడీ టైంలో మంచి మంచి మెలోడీ సాంగ్స్ వింటూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని అలా అలా ఎంజాయ్ చేసే టైం కదా ఇది 2:15 to 3 మధ్యలో. మరి ఇవాళ కూడా అలాంటి మెలోడియస్ సాంగ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అలాగే ఇవాళ అక్టోబర్ 7 ఒక స్పెషల్ డే, వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం. పత్తి అనేది లేకపోతే మనకి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోటీ మకాన్తో పాటు కపడా లేకపోతే అంతా గడబడైపోతుంది కదా. కాబట్టి మనం బట్టలు వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పత్తి పంట ఉండి తీరాల్సిందే. మరి పత్తి దినోత్సవం సందర్భంగా ఈరోజుకున్న స్పెషాలిటీ గురించి మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటూ మెలోడియస్ సాంగ్స్ వింటూ అలా అలా ఎంజాయ్ చేసేద్దాం ఈ 45 నిమిషాలని. మరి ముందుగా మీ అందరి కోసం గోవిందా గోవిందా సినిమాలోంచి రాజ్ కోటి గారు కంపోజ్ చేసిన పాట చేస్తోంది. స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 102.8 MHz పై. మెలోడీ టైంలో ఉన్నాం మనం. మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వినబోతున్నాం, వింటూ ఉన్నాం. అండ్ ఇవాళ వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. అసలు ఈ ప్రపంచ పత్తి దినోత్సవం నిర్వహించాలి అనే ఆలోచన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, పశ్చిమాఫ్రికాలోని 4 పత్తి ఉత్పత్తి చేసే దేశాలైన బెనిన్, బుర్కినా ఫోసో, చాడ్ అండ్ మాలి చొరవతో ఈ వరల్డ్ కాటన్ డే నిర్వహించాలి అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. వీటిని కాటన్ ఫోర్, C4 దేశాలు అని పిలుస్తారు. ఈ దేశాలు పత్తి ఉత్పత్తి చేసే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే కాటన్ ప్రొడక్షన్ని ప్రోత్సహించడానికి ఈ వరల్డ్ కాటన్ డేని ప్రపోజ్ చేశాయన్నమాట. ఏవి ఈ 4 దేశాలు? మొదటి వరల్డ్ కాటన్ డేని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO 2019లో జెనీవాలో నిర్వహించింది. అక్కడ స్టార్ట్ అయింది ఈ వరల్డ్ కాటన్ డే. 2019 అంటే గత 7 సంవత్సరాలుగా ఈ ప్రపంచ పత్తి దినోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం అన్నమాట. మాట్లాడుకుందాం మెలోడీ టైంలో. నెక్స్ట్ మీకోసం మెలోడియస్ సాంగ్ వచ్చేస్తోంది. శ్రీ సీతారాముల కళ్యాణం చూతాము రారండి సినిమాలోంచి. ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న పాట, సీతారామ శాస్త్రి గారి సాహిత్యం, బాలుగారు, సునీత గారు పాడారు. స్టే ట్యూన్డ్.

0: జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మెలోడీ టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. 2:31 క్రాస్ చేసి 38 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మీకు గుర్తుంటే లాస్ట్ కూడా ఈ వరల్డ్ కాటన్ డే రోజు మనమే మాట్లాడుకున్నాం, నేనే ఆ రోజు ఆన్ ఎయిర్లో ఉన్నాను, నాకు బాగా గుర్తుంది. అండ్ ఈ కాటన్ డేకి సంబంధించి లాస్ట్ ఇయర్ థీమ్ ఒకసారి గుర్తు చేసుకుంటే, ద ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ లైఫ్స్, మన జీవితాల ఫ్యాబ్రిక్ అనే థీమ్ని చేశారు. ఈ ఇయర్ అయితే దాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే, కాటన్ ఫర్ గుడ్ బిల్డింగ్ ప్రాస్పరిటీ త్రూ ట్రేడ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పార్ట్నర్షిప్. అంటే తెలుగులో మంచి కోసం పత్తి, వాణిజ్యం రూపాంతరం మరియు భాగస్వామ్యం ద్వారా సమృద్ధిగా పత్తిని నిర్మించడం, అంటే దాని ప్రొడక్షన్ని పెంచడం, ఇలా ఒక థీమ్ని తీసుకోవడం జరిగిందనమాట వరల్డ్ కాటన్ డే సందర్భంగా. అలానే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బట్టలు అలాగే ఇతర వస్తువుల్ని ఈ సహజ ఫైబరే అందిస్తూ ఉంటుంది. ఇంకా ఈ థీమ్ ఏం చెప్తుందంటే, పత్తి అనేది తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జనాభాకి బట్ట కావాలి అంటే మరి ఎంత పత్తిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఉపాధి మరియు జీవనాధారాన్ని అందిస్తుందన్నమాట ఈ పత్తి. కాబట్టి ఈ ఇయర్ థీమ్ చెప్పే సందేశం ఏంటంటే, ఈ మిలియన్ల మంది ప్రజలకు ఉపాధి మరియు జీవనాధారాన్ని అందించే ఈ పత్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలి, అలాగే ముందు ముందు ఈ పత్తి ప్రొడక్షన్కి సంబంధించి అలాగే ఎంత నీడ్ ఉంది ఇవన్నీ కూడా చర్చిస్తారు ఈరోజు సందర్భంగా. ఈ పత్తికి సంబంధించి మాట్లాడుకుందాం ఇంకొక మెలోడియస్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. విఆర్ ఇన్ మెలోడీ టైమ్. వరల్డ్ కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. కాటన్ ప్రతిరోజు మనల్ని తాకుతుంది. వితౌట్ కాటన్ అసలు మన రోజే గడవదు. కాటన్ లేకుండా అసలు మన రోజుని మనం ఊహించుకోలేం. మన దినచర్య కాటన్ లేకుండా గడవను కూడా గడవదు కదా. మరి ఇది మహిళలు మరియు వారి కుటుంబాలతో సహా లక్షలాది మంది చిన్న వ్యాపారులు మరియు కార్మికులకు లైవ్లీహుడ్ టూల్గా కూడా ఉంది. అండ్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఈ కాటన్ ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ వరల్డ్ కాటన్ డే వేడుకలు రోమ్ నగరంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAQ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. నెక్స్ట్ జనరేషన్ వాయిస్లో భాగంగా కాటన్ని డిజైన్గా మార్చడం అనే కార్యక్రమంలో చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్, అలాగే యువ డిజైనర్లు, విద్యార్థులు ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేస్తారు. భవిష్యత్ కాటన్ గురించి, అలాగే కాటన్ ఇండస్ట్రీలో తీసుకురావాల్సిన కొత్త కొత్త మార్పుల గురించి. ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తోంది కాబట్టి దాన్ని ఎంతవరకు ఇందులో మనం ఇండల్ చేయొచ్చు, దాని ద్వారా కాటన్కి సంబంధించిన డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, కొత్త కొత్త డిజైన్స్ని ఎట్లా మనం తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడతారు సుదీర్ఘంగా వరల్డ్ కాటన్ డే సందర్భంగా. మాట్లాడుకుందాం ఇంకా. సత్యం సినిమాలోంచి చక్రి గారి కంపోజిషన్లో వేణు పాడిన పాట వచ్చేస్తోంది మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

2:46 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మెలోడీ టైంలో మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ వింటూ వరల్డ్ కాటన్ డే సందర్భంగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 75కి పైగా దేశాల్లో ఈ పత్తిని సాగు చేస్తున్నారు. బట్టలు ఆహారం రెండింటినీ అందించే ఏకైక పంట పత్తి. పత్తి గింజల నుంచి వంట నూనె, పశువుల దాణా ఉత్పత్తి అవుతాయి కదా. అండ్ అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే, శాస్త్రీయంగా మాట్లాడుకుంటే గనక రైతుకి మాత్రమే తెలిసిన కొన్ని అంశాలు అవి ఒకసారి అవి కూడా మనం మాట్లాడుకోవడం ఈరోజు ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఈ కాండం ఆకులను ఇంధనంగా కూడా వాడుకుంటూ ఉంటారు కదా. అయితే ప్రపంచంలో వ్యవసాయ యోగ్యమైన భూముల్లో కేవలం 2.1% విస్తీర్ణంలోనే ఈ పత్తి పంట సాగవుతున్నా కూడా 27% వస్త్ర అవసరాల్ని ఈ పత్తి పంటే తీరుస్తోంది. 10 కోట్లకు పైగా కుటుంబాలు పత్తి సాగులోనే నిమగ్నమయ్యాయి. లక్షల మంది పేద గ్రామీణ మహిళలతో పాటు ఈ చిన్న కమతాలు కలిగిన రైతుల కూలీలకు కూడా ఈ పత్తి రంగమే ప్రధాన జీవనోపాధి. ప్రపంచంలో 3.24 కోట్ల హెక్టార్లలో ఈ పత్తి సాగవుతుంటే 1.30 కోట్ల హెక్టార్లలో మన ఇండియా, ఐ రిపీట్, మన ఇండియానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది మనకు చాలా గర్వకారణం కదా. మాట్లాడుకుందాం, ఇంకా ఒక మంచి మెలోడియస్ పాట వినేద్దాం. ఎస్ఏ రాజ్కుమార్ గారు కంపోజ్ చేసింది, ఈఎస్ మూర్తి గారి సాహిత్యం, బాలుగారు చిత్ర గారు పాడింది. సూర్యవంశం సినిమాలోంచి, స్టే ట్యూన్డ్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

253 క్రాస్ చేసి 42 సెకండ్స్. మెలడీ టైంలో మెలడియస్ సాంగ్స్ వింటూ వరల్డ్ కాటన్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పత్తి రంగంలో పనిచేసే కోట్లాది మంది రైతులు, అలాగే కార్మికులు, తయారీదారుల కృషిని గుర్తించడం చాలా ముఖ్యం. అండ్ దిస్ ఈజ్ ద ఆస్పీషియస్ డే టు సాల్యూట్ దెమ్ అని చెప్పాలి. పర్యావరణ స్థిరత్వం, సామాజిక న్యాయం మరియు ఆర్థిక అవకాశాలపై దృష్టి పెంచుతూ పత్తి రంగాన్ని మరింత స్థిరంగా మార్చడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ పత్తి కేవలం ఒక పంట మాత్రమే కాదు, ఇదొక జీవనోపాధి, వే ఆఫ్ లైఫ్, సంస్కృతి మరియు భవిష్యత్తుకి సంబంధించిన ఒక పంట అన్నమాట. ఈ ప్రత్యేకమైన రోజున మనందరం కూడా దాని ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ దాని ఉత్పత్తిలో స్థిరమైన పద్ధతుల్ని ప్రోత్సహిద్దాం అని మరొక్కసారి ఈ వరల్డ్ కాటన్ డే సందర్భంగా ఓ తీసుకుందాం, ప్రతిజ్ఞ చేద్దాం. రైతు సోదరులందరికీ, ముఖ్యంగా ఈ పత్తి పంటని సాగు చేస్తున్న వాళ్ళందరికీ, అలాగే పత్తి రిలేట్ అయిన వాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో, బట్ట కట్టుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ కాటన్తో రిలేట్ అయి ఉంటారు కాబట్టి, మనందరికీ వరల్డ్ కాటన్ డే సందర్భంగా హ్యాపీ వరల్డ్ కాటన్ డే చెప్తూ ఇక ఇవాల్టి మెలోడీ టైంలో లాస్ట్ మెలోడీగా వినేద్దాం. ఈరోజుకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంపోజిషన్లో జీన్ శ్రీనివాస్ చిత్ర గారు పాడిన పాట వచ్చేస్తుంది, ప్రేమకు వేళాయరా సినిమాలోంచి. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 28 సెకండ్లు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్రం నుంచి రిలే ప్రసారాలు వింటారు.

రామదూత అతులిత బలధామా అంజని పుత్ర పవన సుత నామా జయ సియా రామ్ జయ సియా రామ్ జయ సియా రామ్ జయ సియా రామ్ మహావీర్ బిక్రమ భజ రంగీ కుమతి నివార సుమతి కే సంగీ కంచను పరను బిరాజ సుబేసా కానన్ కుండల కుంచిత కేసా జయ సియా రామ్ జయ సియా రామ్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమలో తొలిపాటగా విందాం. జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. నువ్వే కావాలి చిత్రం కోసం జయచంద్రన్ చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం కోటి.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఎండుకర్రలో చేరిన పచ్చికర్ర కూడా మండక తప్పదు, అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడిపోక తప్పదు. చిత్రసీమలో తర్వాత పాటగా విందాం ఫిదా చిత్రం కోసం. సింధూరి సినౌరాజ్ పాడిన పాట, పాట రచన వనమాలి, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా నువ్వు నేను ప్రేమ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, సునీల సారథి పాడిన పాట. పాట రచన వేటూరి మరియు వెన్నెల కంటి. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు విందా ఆచార్య చిత్రం కోసం. అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహరా పాడిన పాట, పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇతరులు నీ గురించి ఏదైనా కల్పించి మాట్లాడే చెడు నీ పాదాల కంటిన దుమ్ములాంటిది. దానిని దులుపుకొని పోవాలే కాని నుదుటికి రాసుకోకూడదు. చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. ఒకే ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట, పాట రచన శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా హాయ్ నాన్న చిత్రం కోసం ధ్రువ విక్రమ్ శృతి హాసన్ పాడిన పాట మరియు చిన్మయి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహీద్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం. ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట, పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఒక పెద్ద మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నగానే ఉంటుంది. మనం ఎంచుకున్న పని చిన్నదైనా మనస్ఫూర్తిగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆరెంజ్ చిత్రం కోసం.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగవాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఎప్పుడు విందాం కిలాడి చిత్రం కోసం హరిప్రియ పాడిన పాట. పాట రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:05 గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. బీబీజీరామ్జీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత రాష్టంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో ఆయన ప్రసంగించారు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో 36,145 మందికి పట్టాలు, 38 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. 27 మంది ఖైదీలు డిగ్రీలు అందుకున్నారు. దర్శకుడు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ చందానగర్లోని క్రిస్టల్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సేవా జ్యోతి యాత్రలో ఆయన పాల్గొన్నారు.

విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2016లో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణి ఇస్తుందంటూ మార్చారని ఆయన తెలిపారు. సింగరేణి G9 ఉత్పత్తి సామర్థ్యం 1.71 మిలియన్ టన్నులే కాగా బొగ్గు లేకుండా ప్లాంట్ ఎలా నడుస్తుందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం 2014-2024 మధ్య 14 బొగ్గు బ్లాకులను మూసివేసి కొత్త బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వలేదని, దీంతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం ఒకరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. వీబీజీరామ్జీ అమలు ప్రారంభమైన తర్వాత రాష్టంలో నమోదైన అత్యధిక రోజువారీ హాజరు ఇదే. 2025 అక్టోబర్లో రోజుకు సగటున 24,750 మంది హాజరు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న నేపథ్యంలో పనికోరే ప్రతి కుటుంబానికి త్వరగా పని కల్పించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుమార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ తెలంగాణ 2026 చేనేత హస్తకళల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, దేశంలో 64 లక్షలకు పైగా ఉన్న శిల్పకారులు, నేత కార్మికుల్లో సుమారు 65 నుండి 70% మంది మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. స్వయం సహాయక సంఘాలు, పీఎం విశ్వకర్మ, ఓడిఓపీ వంటి పథకాల వల్ల గ్రామీణ కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ అక్టోబర్ 14 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో 22 రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ మాట్లాడుతూ అంతరించిపోతున్న సంప్రదాయ కళలను రక్షించడంలో ఈ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆభాస్ పాల్ చేసి దేశ కీర్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ఎంపీ పాల్గొన్నారు. రాష్ట బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి ఈరోజు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సామాజిక బహిష్కరణ అనేది మానవ హక్కులపై దాడేనని రాష్ట వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు. గ్రామాభివృద్ది కమిటీల పేరుతో సాగుతున్న సామాజిక కుల బహిష్కరణలపై కమిషన్ సభ్యులతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు, యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జేఎన్టీయూహెచ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ నకిలీ లింకులు, పార్ట్ టైం జాబ్స్, లక్కీ డ్రా, లోన్ యాప్స్ పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో

0: నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉత్తమ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన సేవాజ్యోతి యాత్రలో రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్రావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆవిష్కరించారు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విజయానికి నిజమైన దారి కుమారి నిఖిత ప్రసంగం వింటారు. అనంతరం హతీరామ్ సబావట్ గారి కవితలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో బయో బ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు. వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకారపు మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట. హనుమకొండ జిల్లా యువజన క్రీడాధికారి శ్రీ కె ప్రశాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. News@9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరీ వింటారు. 10:00 నుండి 11:00 వరకు అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తెరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ప్రసారమవుతుంది. అనంతరం సమాజ పరిణామ క్రమంలో స్త్రీ శ్రీమతి టి హేమలత గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
3: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
3: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
3: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
3: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:30 దాటి 4 సెకండ్లు. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం

0: యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో విజయానికి నిజమైన దారి కుమారి నిఖిత గారి ప్రసంగం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఇప్పుడు విందాం విజయానికి నిజమైన దారి, కుమారి నిఖిత గారి ప్రసంగం విందాం.
3: జీవితంలో అనుకున్నది సాధించాలని, ఆనందంగా సాగిపోవాలని అందరికీ ఉంటుంది. మరి అనుకున్నది సాధించడం ఎట్లా, ఆనందంగా సాగిపోవడం ఎట్లా? ఈ మొదటి మెట్టు దగ్గరే చాలా మంది నిలిచిపోతారు. సక్సెస్కి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిర్వచనం చెప్తారు. సక్సెస్కి అర్థం కూడా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో విధంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఉద్యోగం కోసం వెతికే ఒక వ్యక్తికి ఉద్యోగం దొరకడమే పెద్ద సక్సెస్. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న ఇంకొకరికి గొప్ప ప్రమోషన్ రావడమే సక్సెస్ అవ్వచ్చు. నిజానికి సక్సెస్ కోసం అందరూ

మాట్లాడుతూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. కానీ మనలో ఎంతమంది తమ కలను నెరవేర్చుకోవడం కోసం కష్టపడుతున్నారు? కొంతమంది ఎంత కష్టపడినా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? మన ఆలోచన రీతిలో ఉంది తేడా. విజయం సాధించాలనే తపన ఒక్కటుంటే సరిపోతుందా? సరిపోదు. ఎంతటి కష్టం వచ్చినా మనం చెయ్యగలం అన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. మనలో ఎన్ని భయాలున్నా వాటిని పక్కదారి పట్టించాలి. మనం కోరుకున్న స్థాయికి చేరగలమని మనపైన మనకి ప్రగాఢ విశ్వాసం ఉండాలి. ఎంత కష్టపడినా మనం గెలుస్తామనే నమ్మకం లేకపోతే ఆ కష్టమంతా వృధానే కదా. అందుకే మనం ముందుగా మనస్సులో సక్సెస్ అవుతామని గట్టిగా నమ్మాలి. ముందు మన మనోప్రపంచంలో గెలిస్తే ఇంకా మానవ ప్రపంచంలో గెలవడం చాలా సులువవుతుంది. పుడుతూనే ఎవ్వరూ అన్నీ సాధించి జన్మించలేరు. అట్లా అని ఎవరి జీవితం నిర్ధారకమైనది కాదు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. దానిని గుర్తించి వినియోగంలోకి తెచ్చుకోవడంలోనే మనిషి విజయం ఆధారపడి ఉంటుంది. నిజానికి గెలవడం అంటే ఒకరిని ఓడించడం కాదు, అందరినీ దాటుకొని మనం ముందుండడం కాదు. మనం ఉన్న స్థితి నుంచి, పరిస్థితుల నుంచి ఉత్తమమైన స్థితికి, ఉత్తమమైన పరిస్థితులకి ఎదగడంలోనే నిజమైన విజయం దాగి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. నిజానికి ఇదొక యథార్థ గాథ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. అబ్బాయి తండ్రి ఒక చిన్న వృత్తి చేసుకుంటూ ఓ 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించేవాడు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి. ఇంట్లో పిల్లలకి కూడా పండుగలకి ఒక చొక్కా కూడా కొనలేని పరిస్థితి. ఆ సమయంలో తండ్రి తన కొడుకుని తీసుకొని ఆ ఊరి భూస్వామి ఇంటికి వెళ్తాడు. పంచకట్టుతో, ఖరీదైన చెప్పులతో మెట్లు దిగి వచ్చిన భూస్వామిని ఆ పసివాడి తండ్రి చేతులు కట్టుకొని, తల వంచుకొని వినయంగా, "అయ్యా, ఈరోజు పండగ కదా, అందుకే కాస్త డబ్బులు అవసరమయ్యి మీ దగ్గరికి వచ్చాను" అంటాడు. తండ్రి చిటికన వేలు పట్టుకొని ఇదంతా గమనిస్తున్న ఆ 8 ఏళ్ల కుర్రాడికి ఆ తండ్రి పడే ఆవేదన అర్థమవుతుంది. తండ్రి ఇలా ఎవ్వరి దగ్గర చేయి చాచే అవసరం రాకూడదని నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి 1254 సినిమాలు చేసి 422 మంది దర్శకుల దగ్గర పనిచేసి నటుడిగా 100 పురస్కారాలు గెలిచి బెస్ట్ కమీడియన్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆనాటి పసివాడు ఎవ్వరో కాదు, డాక్టర్ శ్రీ బ్రహ్మానందం గారు. ఇది కల్పిత కథ కాదు, ఒక యథార్థ గాథ, విజయ గాథ, జీవిత గాథ. విజయం ఒక్కసారిగా వరిస్తుందా? రాదు. ఎవరినైనా ఓడిస్తే వచ్చేది విజయమేనా? కాదు. మరేంటి? నిన్నటి మనల్ని ఈరోజు అధిగమించడం అంటే మనల్ని మనం గెలుచుకోవడం. రోజు రోజుకి కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఒక అత్యున్నత స్థానానికి చేరుకోవడం, ఆశించిన గమ్యాన్ని చేరుకోవడం. ఈ క్రమంలో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. అలాగని మనల్ని మనం కూడా తక్కువ చేసుకోకూడదు. మనందరికీ ఎంతో సుపరిచితమైన తాబేలు కుందేలు పరుగుపందం కదా, గుర్తుందా? అందులో కుందేలుకు తాబేలు కన్నా ఎక్కువ వేగంగా పరిగెత్తగలిగే శక్తి ఉంటుంది, కానీ కుందేలే ఓడిపోతుంది. ఎందుకలా? ఓడిపోయిన కుందేలు గురించి పక్కన పెడితే గెలిచిన తాబేలు గురించి మాట్లాడుకుందాం. కుందేలు తనకన్నా వేగంగా పరిగెత్తగలదని తనకు తెలుసు, కానీ నిరుత్సాహపడకుండా తన శక్తి సామర్థ్యాలు గుర్తించి మెల్లిమెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ తన ప్రయత్నం తాను చేసింది, చివరకు విజయం సాధించింది. అలాగే మనం కూడా ఇతరులతో మనం పోల్చుకోకుండా మన శక్తి సామర్థ్యాలేంటో గుర్తించి మెల్లిమెల్లిగా రోజు రోజుకి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు కాకపోయినా ఏ రోజైనా విజయవంతం అవుతాం. మనమిప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎంత దుర్లభమైన జీవితం కొనసాగిస్తున్నా దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం. జీవితం ఎప్పుడైనా మారవచ్చు. ఒక సాధారణ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు, ఒక టికెట్ కలెక్టర్ సూపర్ స్టార్ అయినప్పుడు, ఒక పేపర్ బాయ్ ప్రెసిడెంట్ అయినప్పుడు మనం ఎందుకు అనుకున్నది అవ్వలేము? ఖచ్చితంగా అవ్వగలం. కానీ వారిలా మనం చేసే ఈ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడకూడదు. ఇక్కడ ఇంకో కథ చెప్పుకుందాం. పక్షి జాతికి రారాజు అయిన గ్రద్దతో తలపడే శక్తి ఒక్క కాకికి మాత్రమే ఉంటుందంట. ఒకసారి గద్ద గాలిలో ఎగురుతుండగా కాకి తన భుజంపై వాలి తన ముక్కుతో పొడుస్తూ ఉంటుంది.

గద్దకు చాలా ఇబ్బందిగాను నొప్పిగాను ఉంటుంది. కానీ గద్ద కాకితో తలపడకుండా పై పైకి గాలిలో ఇంకా వేగంగా దూసుకుపోతుంది. కాకికి పైకి ఎగురుతున్నప్పుడు ఊపిరి సరిగా అందక గ్రద్దను వదిలేసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. మనం విజయానికే అడుగులు వేస్తున్నప్పుడు ఈ సమాజం మనకు సపోర్ట్ చేయదు సరికదా? సూటిపోటి మాటలతో దెప్పు పొడుస్తూ ఉంటుంది. కానీ మనం సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. వారితో తలపడి సమయం వృధా చేసుకోకుండా మన లక్ష్యం కోసం కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. మనల్ని ముందు అడుగు వేయనీయకుండా ఆపేది మనుషుల మాటలే కాదు, మనలో ఉన్న భయాలు కూడా. సాధారణంగా మనం ఏ పనినైనా మొట్టమొదటిసారి చేస్తున్నప్పుడు భయం ఉండడం సహజం. కానీ మనలో చాలామంది ఆ భయానికి లొంగిపోయి చెయ్యగలిగిన పనిని కూడా చెయ్యకుండా ఉండిపోతాం. ఒక్కసారి మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయకపోతే అవకాశం మన చేయి జారిపోతుంది. మనం చాలాసార్లు మీటింగ్లో కూర్చున్నప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తాయి, కానీ భయం వల్ల మాట్లాడలేకపోతాం. నోరు విప్పితే ఎక్కడ నవ్వుల పాలవుతామేమో అన్న సందేహంతో మౌనంగా అండిపోతాం. మన పక్కన వారు అదే ఐడియాను బయటికి చెప్పి క్రెడిట్లు కొట్టేస్తారు. అప్పుడు మనం బాధపడి ప్రయోజనం ఉండదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చొరవ తీసుకోక తప్పదు, లేదంటే మనం ఉనికినే కోల్పోతాం. ఈ ప్రకృతిలో మార్పు అనివార్యం. గొంగలి పురుగు ఎంతో నొప్పిని భరించిన తర్వాతే సీతాకోక చిలుకగా మారుతుంది. అలాగే మన జీవితంలో కష్టనష్టాలు సహించినప్పుడే గొంగలి పురుగు దశ నుండి అందమైన సీతాకోక చిలుకగా మారగలం. మనకి కష్టాలు ఎదురైనప్పుడు కృంగిపోకూడదు. అపజయాలు నిజంగా మనకి మన గురించి చెప్పే ఒక చక్కని అవకాశం. మన పొరపాట్లను పాఠాలుగా నేర్చుకొని మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. కేవలం ఒకే తరహా జీవితానికి అలవాటు పడిపోకూడదు. మార్పును అంగీకరించాలి, ఆహ్వానించాలి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందుకని మార్పును అంగీకరించని వారు దానికి ఒక హద్దు పెట్టుకొని ఆ హద్దులోనే నిరంతరం జపం చేస్తూ కూర్చుంటారు. కానీ గెలవాలి అనుకునే వాళ్ళు చెడు తర్వాత మంచి, అపజయం తర్వాత విజయం, వాటంతట అవే వస్తాయని దృఢ నమ్మకంతో ఉంటారు. ప్రయాణించేటప్పుడే దారి గురించి తెలుస్తుంది తప్ప రోడ్డు మ్యాపులు తిరిగేస్తే కాదు. విజయం సాధించాలంటే కష్టపడాలి తప్ప కూర్చొని ఆలోచించితే అవ్వదు. ఇక ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి ప్రాముఖ్యత ఈ కాలంలో ఎక్కువగా వింటున్నాం. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా స్పందించడం అలవాటు చేసుకోవాలి. రోజువారి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. మన చేతిలో ఏం లేదు అనుకోకండి, నిజానికి మన పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. కాకి గులకరాళ్లతో నీళ్లు పైకి వచ్చేలా చేసింది. అలాగే మనం కూడా మన పరిసరాలను గమనించి విశ్లేషించి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారు అని ఎదురు చూడటం ఒక అపోహ. ఇంకో విషయం అండి, మన జీవితం ఒక ట్రైన్ జర్నీ అయితే మనం ట్రైన్ అన్నమాట. మనం మన గమ్యానికి చేరడం మన ఆశయం. ఈ క్రమంలో ఎంతోమంది ట్రైన్లోకి అంటే మన జీవితంలోకి వస్తూ ఉంటారు. వారి గమ్యం రాగానే వెళ్ళిపోతారు. వారితో ఉన్న ప్రయాణంలో మనం ఎవ్వరికి ఎంత దగ్గరైనా సరే, ఏదో ఒక రోజు వాళ్ళు తిరిగి వెళ్లాల్సిందే. కాబట్టి మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయిన వారు మనకి ఎంత ప్రియమైన వారైనా వెళ్ళిపోయారని వారినే తలుచుకుంటూ బాధపడితే ప్రయాణం ముందుకు సాగలేదు. వారి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉండాలి. విజయ పతాకంలో ముందుకు సాగాలి అనుకునేవారు ఎటువంటి బలహీనతలకి బానిస అవ్వకూడదు. జీవితంలో విజయం సాధించడానికి సరైన మార్గనిర్దేశం కూడా ముఖ్యమైన అంశం. ఎక్కడికి వెళ్లాలో ఎలా చేరుకోవాలో తెలియకపోతే సాధించాలనుకున్నది ఒక ద్రాక్ష పండుగ మారుతుంది. సో మనం సాధించాలి అనుకునే దానిపైన పూర్తి క్లారిటీ కలిగి ఉండాలి. ముందు ఏం కావాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత దానిని ఎలా సాధించాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అటుపై వాటిని అమలు పరుచుకోవాలి. రోజులో కనీసం కొంత సమయమైనా లక్ష్య సాధనకై కేటాయించుకొని ప్రయత్నించాలి. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అంటూ టుడో లిస్ట్ ఒకటి తయారు చేసుకొని పెట్టుకోవాలి. పని చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురు చూపుల్లోనే సమయం అంతా గడిచిపోతుంది. కాబట్టి రోజుకు కనీసం 15 నిమిషాలైనా అనుకున్న దిశగా కొన్ని అడుగులు వేస్తూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అంశంలో ప్రథమ స్థానం సంపాదించడం మన లక్ష్యమైతే

0: సాధించడం ఈజీనే కావచ్చు, కానీ అది నిలుపుకోవడం మాత్రం అనుకున్నంత సులభం కాదు సుమి. అట్లా అని మనం అగ్రస్థానంలోనే శాశ్వతంగా ఉండగలమని గ్యారంటీ లేదు. అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ నిజాన్ని గ్రహించి ఫలితం ఆశించకుండా నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఇష్టంతో చేయాలి, అప్పుడే ఎంత కష్టమైనా భరించగలుగుతాం. గుర్తుంచుకోండి, మనం ఎంత సక్సెస్ సాధించినా మనలో సంతృప్తి లేకపోతే అది అపజయంతోనే సమానం అంటారు పెద్దలు. కాబట్టి మనసుకు నచ్చింది చేయాలి, చేసే పని మనసు పడి చేయాలి. ఇదే విజయానికి నిజమైన మార్గం, అసలైన దారి.
1: శ్రోతలు, ఇంతవరకు విజయానికి నిజమైన దారి కుమారి నిఖిత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం హతీరామ్ సభావట్ గారి కవితలు.
2: కవితా శీర్షిక అమ్మా నువ్వు యాదికొస్తే. అమ్మా నువ్వు యాదికొస్తే, ఓ మినీంజనీరులా మట్టి ముద్దలో ఆటలాడిన నీ మోటు చేతి వెళ్ళే కాని అల్లంత దూరాన చందమ్మామను చూపిస్తూ గోరు ముద్దలను తినిపించిన మునివేళ్ల స్పర్శ తెలియదమ్మా. బక్కపలుచని నీ మోముపై బంగారం లాంటి చిరునవ్వును తప్ప ఏనాడు నీ మెనుపై బంగారు నగ చూసింది లేదు. బక్కపల్చని నీ మోముపై బంగారం లాంటి చిరునవ్వును తప్ప ఏనాడు నీ మెనుపై బంగారు నగ చూసింది లేదు. ఇటుకబట్టిల పొగ నీ చిరునవ్వును మసిబార్చిన ఆ నవ్వులో ఏనాడు కల తప్పింది లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నీ సంకన నీటి బిందెను మోస్తూనే ఉన్నావు. ఏనాడు ఆ బిందెను దించింది లేదు, నన్ను ఎత్తింది లేదు. ఏనాడు ఆ బిందెను దించింది లేదు, నన్ను ఎత్తింది లేదు. రోజంతా నీ రెక్కల రక్తాన్ని ఇటుకల కద్ది అలసి సొలసి ఇంటికొస్తే బోసిపోయిన ఇంటిని చూసి మా అయ్య మళ్ళా పైరవులికి పోయిందని తెలిసి మా అయ్య కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నీకు జాగారమే అయింది. ఎప్పుడో తెల్లారంగ వచ్చిన నాన్నను చూసి శివంగివయ్యావు. అయినా నాన్న కొట్టే దెబ్బలకు నీ వీపు దరువుల మోతయ్యింది. ఏనాడు కన్నీళ్ళు కార్చింది లేదు. ఆ దెబ్బలను తప్పించుకోవడానికో లేదా అమ్మమ్మ వాళ్లను చూడ్డానికో నువ్వెళ్తే మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని ఆశ ఉండేది. ఆ దెబ్బలను తప్పించుకోవడానికో లేదా అమ్మమ్మ వాళ్ళను చూడడానికో నువ్వెళ్తే మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని ఆశ ఉండేది. అందుకే జెండా గద్దెపై ఎదురు చూస్తూ కూర్చునేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ ఆశ లేకుండా చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు వ్యాధికొస్తే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నా. చిన్నప్పుడు నాయన నీతో అంటుంటే విన్నా, వాడు అచ్చు నీపు లెక్కనే ఉండే లక్ష్మీ అని. నాయన అలా అంటుంటే ఎంత మురిసిపోయేదానివో. అప్పటి నీ లగం తస్వీర్లు తప్ప నువ్వు ఒంటిగా ఉన్నవి ఒక్కటి లేదు. అందుకే నాలోనే నిన్ను చూసుకొని యాది చేసుకుంటూ ఏడుస్తూ ఉంటా అప్పుడప్పుడు. కవిత శీర్షిక ఓసారి వెళ్ళి రావాలి. ప్రతిసారి తను అడిగేది తండా బాగుంటుందంట కదా. హృదయాలు ముక్కలయ్యేలోపు మనసులు జ్ఞాపకాలవ్వకముందే ఓసారి అట్లా తీసుకెళ్ళి రావచ్చు కదా అని పోరు పెట్టిన ప్రతిసారి అందమైన కథలల్లి తనకు చెప్పేవాణ్ణి. జొన్న రొట్టెల రుచుల కథల్ని, ఒకటే చిరునామున్న మనుషుల కథల్ని చెబుతూ తూజ్ మార్తాండే రాణి అంటూ తనను ఊహల్లో తేలియాడేలా చేసేవాణ్ణి. మళ్ళీ ఈసారి తను అడిగింది, ఈసారైనా తీసుకెళ్ళవా అని. ఎప్పటిలా అందమైన కథలు చెప్పలేదు. పచ్చటి ప్రేమకు పురుడోసిన భూమి కథలు చెప్పలేదు. ఈసారి ఊహల్లో తేలి ఆడించే కథలు చెప్పలేదు. చప్పుళ్ళు చేసి అరిగిపోయిన బలియా కథలు చెప్పాను. ఖాళీ అద్దల్లో నిలిచిపోయిన ఆకలి ముఖాల కథలు చెప్పాను. విద్వేషాలు పంచిపోయిన జెండాల కథలను, ఎస్టేట్ రాళ్ళు మింగేసిన గెట్టురాళ్ల వ్యధలను, మా జొన్న రొట్టెలన్నీ పట్నం పొద్దులైన కథలను చూపించడానికి తనతో ఓసారి వెళ్ళి రావాలి. చితికిన బతుకుల్ని చూపించి రావాలి. మనిషితత్వమే విధ్వంసమైతే మిగిలే విషాదాన్ని చూపించి రావాలి. కవిత శీర్షిక ప్రేమ వేడుకోలు. ప్రతి పుట్టినరోజులాగే ఈ పుట్టినరోజు కూడా తెల్లారగట్ల కేకొచ్చింది. కానీ అమ్మలేదు. మళ్ళీ మా పటేలకు కేక్ వచ్చింది. కానీ ఈసారి నాన్నలేడు. ప్రతిసారి ఇంతే వేడుకలన్నీ ప్రేమ వేడుకోలులే. ఎప్పటిలా సెలవులొస్తాయా? అందరూ బట్టలు సర్దుకుంటే నేను మాత్రం ఆ 3 నెలల్లో నేను నవ్వుకున్న క్షణాలని మూటగట్టుకుంటాను. నేను ఆ నవ్వుకున్న క్షణాల్ని మూటగట్టుకుంటాను. వాటిని వేసుకొని లోకమంతా తిరిగి చివరికి రెండు రోజులున్నాయనగా ఇంటికెళ్తాను. సెలవులయ్యాక ఇంటి నుండి హాస్టల్కు వెళ్తానా? అప్పుడోసారి ఇంటి నుండి తెచ్చుకున్న చిట్టాను చూస్తారు. అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఎర్రగీతతో కొట్టివేయబడ్డ నిషేధిత పదం. కవిత శీర్షిక సమానత్వ పుటగ్ని. ఓనాడు నాలుగు కాళ్ళ మీద నువ్వు, రెండు కాళ్ళ మీద నేను, గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాను. గుర్తుందా ఆ రోజు నేను నవ్వాను, నీకెందుకంత దర్పమని. ఏదో ఒకరోజు ఇద్దరం నాలుగు కర్రల మంచంలో ముడుచుకుపోవాల్సిన వాళ్ళమే.
3: ఆ రోజును ఎప్పుడో దాటి వచ్చేశాము. కానీ 60 మైళ్ళ దూరం నుండైనా అగుపించే ఆనవాళ్ళు నీవి. అదిగో అక్కడే ఎక్కడో దూరంగా విసిరేసినట్టు సర్కారు తుమ్మ చెట్ల పొదల మధ్య నా ఆనవాళ్ళు. బతికినంతకాలం కుల మత పేద ధనిక తారతమ్యాల కంచె మధ్య కీర్తించబడ్డ కొయిలల కాకుండా వెలివేయబడ్డ కాకిల నిరంతరం స్వేచ్ఛ కోసం ప్రాకులాడుతూనే బతికాను. ఏదో ఒకరోజున నా శ్రమను గుర్తించకపోతారా అన్న ఆశతోటే బతుకు పోరును నడిపాను. ఏనాటికి సమానత్వం ఎదురవ్వనే లేదు, నా చివరి క్షణాల్లో చిరునవ్వులు చిందిస్తూనే చివరి నినాదం విడిచాను. ఎందుకంటే నేను కోరుకున్న సమానత్వం నన్ను వరించే సమయం వచ్చిందని. కానీ ఇక్కడ మనం కప్పుకున్న మట్టి మనం మనుషులమని గుర్తు చేసింది. మనపై కట్టబడ్డ గోడ ఇంకా భేదాన్ని ఎత్తు చూపితేనే ఉంది. సమానత్వ పుటగ్ని తొలి సమిదలే కదా ఈ శ్మశాన వాటికలు. ఇక్కడ కూడా దొరకని సమానత్వం ఏ దేశ చరిత్ర పుట్టల కంటిన నెత్తొటి మరకల్లో దొరుకుతుందో
2: కవిత శీర్షిక నల్లింకు పెన్ను. నాయనా, నీ మీద కవిత్వం అంటే అరక కట్టి అలిసిన బాధనంతా గుండెల్లో దాచి గుప్పెడంతా ప్రేమతో నీ భుజాలకు శక్తినిచ్చి వాటి మీద నన్ను కూర్చోబెట్టిన ప్రేమను, నువ్వు నేర్పిన అక్షరాలు నీ ప్రేమను వరిసిపెట్టలేమంటున్నాయి. నీ పొట్టపేగులు ఆకలి దిగబట్టి ఉడుకుడుకు బువ్వాన డబ్బలో నింపి బడుకున్న

ను సాగనంపితే బడికి నేను పోక పుస్తకాల సంచి లొట్టప్పు ఈసు పొదల్లో విసిరేసి అజిమ్గఢ్లో నేను బండితే ఉగ్రుడవై జానబెత్తంలో వాతలేసి గొడ్ల సావిళ్ల చుట్టూ తిరిగే జీతగాని బతుకునాది కాకూడదని బడి మెట్లెక్కిచ్చినప్పుడు అనుకున్న కరకోట కూడావని కాని

0: నా దారి కోసం చిత్రియాల అడవంతా తిరిగిన క్షణం నీ సమక్షంలో ఏదైనా జయించగలననే భరోసానిచ్చింది. నాకు ప్రాణం పోసిన మా అమ్మ మమ్మల్ని నిడిచెల్లిపోతే మా భవిష్యత్తు కోసమని గుంటూరు టీసీ నౌకరిని త్యాగం చేస్తివే. దోపిడి దొంగలకు ముచ్చెమ్మటలు పట్టిస్తున్నావని నీ ఎదురు నిలిచే దమ్ములేక చీకట్లో వెనుక నుండి నిన్ను చంపచూశారని తెలిసి కొడవలెత్తిన నన్ను చంపాల్సింది వాళ్లను కాదు వాళ్ళ ఆలోచననంటూ నన్ను ఆపిన నీ ఒర్మి నాకింకా అవ్వలేదు. నాయనా, ఒకటే మాట, ఒకటే సిద్ధాంతం, అది ప్రజల కొరకే అన్నమాట. అదే రోజు నేను నేర్చిన సత్యం. ఊరు ఊరంతా నీ గాయాన్ని చూడలేక సైన్యమై శత్రువును పొలిమేర దాకా తరిమిన్నాడు తెలిసిందన్న నీ ఆరాటం, నీ పోరాటం ఎవరికోసమో. నాయనా, నిన్నెప్పుడు అంటిపెట్టుకొని ఉండే ఆ నల్లింకు పెన్నులా నీతో ఉండిపోవాలనుందే. అప్పటి నీ బెత్తం వాతలే నా జీవిత గీతలయ్యాయి. కవిత శీర్షిక రాయబారం. వానా వానా, నా కన్నీళ్లు తోడవ్వక మునుపు ఎన్ని కన్నీళ్లకు కారకమయ్యావే. నెరిసిన ముసలమ్మ కొప్పులా ముసురుపట్టుకు కురుస్తున్నావా? ముడతలు పడ్డ మా అయ్యమోములో ఏనాడో ఇంకిపోయిన కన్నీళ్లను మళ్లీ కదిలించ కురుస్తున్నావా? విషాదం నిండిన ముదుసలి మోమున చిరునవ్వును శిథిలాల వెలికితీయ కురుస్తున్నావా? పురిటి నప్పుల పోరు పడలేక పురమాయించిందా పుడమి తల్లి నిన్ను మా నాన్న నాగలిపోట్ల నుండి కాపాడమని? అందుకేనా వేసిన పత్తిత్తులన్నీ మా అయ్యకుతికి కోసే ఉరితాళ్ళవుతుంటే రాయబారం నెరవేర్చిన సంతోషమే ఆనంద బాష్పాలై కురుస్తున్నావా?
1: శ్రోతలు, ఇంతవరకు హతీరామ్ సభావట్ కవితలు విన్నారు. ఇప్పుడొక సినీ గీతం విందాం. స్టైల్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, పాట రచన చిన్ని చరణ్, సంగీతం మణిశర్మ.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 14 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పీడియాట్రిషియన్ 3, ANM 2, ల్యాబ్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్స్ 8, జియాలజిస్ట్ 1, OBG స్పెషలిస్ట్ 1, CHO పల్లె దవాఖాన 6, ఫిజీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ANM 3, ఈ విధంగా మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి ANM, GNM, MBBS, MD, DNB, BSc నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల మెరిటు, వయోపరిమితి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ vanaparthi.telangana.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 అక్టోబర్. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖల్లో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సివిల్ విభాగంలో కానిస్టేబుల్ ఖాళీలను, అదేవిధంగా ఫైర్మెన్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదివి పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు నిర్దిష్ట శారీరక మరియు వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1, 2026 నాటికి కానిస్టేబుల్స్ ఉద్యోగానికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 అక్టోబర్. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖల్లో కమ్యూనికేషన్ విభాగంలో 200 కానిస్టేబుల్ ఖాళీలు, డ్రైవర్ విభాగంలో 213 కానిస్టేబుల్ ఖాళీలు, 378 సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 43 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలకు కూడా నోటిఫికేషన్ విడుదలయ్యింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC విజయవాడ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీసెస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టు గా చదివి ఉండాలి. ఉద్యోగ అనుభవం కూడా అవసరం. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 2 నవంబర్. ఇవేగాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డ్రాఫ్ట్స్మెన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ వీటికి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరొక దీక్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమాపేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమాపేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పేదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుక్నే నహీ దియా హై. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పేదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుసార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హిందీని రుద్దడం ద్వారా కాకుండా ఉపాధి, వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో బయోబ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు. వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
1: బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం గురించి తెలియచేయడానికి మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గణేష్ గారు. ఈ బయోఫ్లాక్ ద్వారా చేపలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు రైతులు?
2: నమస్కారం అండి. ముఖ్యంగా బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం అనేది ముఖ్యంగా మనం సాధారణంగా చెరువులను తవ్వి చూస్తూ ఉంటాం చేపల పెంపకం, చెరువులో పెంచడం అనేది. కానీ ఇది బయోఫ్లాగ్ అనేది ఒక అధునాతనమైన పద్ధతి. సాధారణంగా చెరువులు తవ్వకుండా అంత మొత్తంలో నీటిని వినియోగించుకోకుండా తక్కువ స్థలంలో తక్కువ మేతను వినియోగించుకొని చేపల్ని అధిక సాంద్రతలో ఎక్కువ సంఖ్యలో పెంచే విధానాన్ని బయోఫ్లాగ్ పద్ధతి అంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి చేపల పెంపకదారులు, రైతులు ఈ బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టినట్లయితే తక్కువ నీటిని వినియోగించుకొని తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో, మరియు అదేవిధంగా చేపల పెంపకంలో దాదాపు 65-70% మేతకే ఖర్చు అవుతుంది కాబట్టి దీంట్లో తక్కువ మేత వినిమయం అవుతుంది కాబట్టి మేత ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాబట్టి రైతులు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో చేపట్టాలి. ముఖ్యంగా ఈ బయోఫ్లాగ్లో మేత మరియు దానితో పాటు సేంద్రియ వేస్ట్ను, అంటే మనకు ఉపయోగపడిన వేస్ట్ని కూడా మనం హెటరోజెనిక్ బ్యాక్టీరియా అనేటువంటి నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టర్, రోడోకోకస్ వంటి ఉపయోగపడే సూక్ష్మ క్రిములను ఉపయోగించి మనకు మేత వేస్ట్ను కానీ మరియు చెరువులో ఉన్న మేత తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేసి హెట్రోజెనిక్ ద్వారా ఆ నైట్రేట్ పదార్థాలను, అంటే అమోనియా

0: పదార్థాలను ఆహారంగా అంటే సేంద్రియ ఆహారంగా మారుస్తుంది. కాబట్టి అటువంటి దీంట్లో మనము బయో అంటే జీవం అంటే ఉపయోగపడే సూక్ష్మక్రియలను ఉపయోగించి దాంట్లో మనకు వేస్ట్ని కూడా మన మేతగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని బయోఫ్లాక్ పద్ధతి అనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బయోఫ్లాక్ పద్ధతిలో మనము కర్బన నత్రజని శాతం అంటాం. అంటే కర్బనము 10% ఉండాలి, నత్రజని 1% ఉండాలి, కార్బన్ నైట్రోజన్ అంటాం. అయితే మనకు వేస్ట్ గనక అంటే మనకు మేత వినియోగించుకొని వ్యర్థ పదార్థాలు రిలీజ్ అయిన వ్యర్థ పదార్థాలు కానీ మేత తిన్న తర్వాత ఉపయోగపడిన మేత కానీ మేత వేస్ట్ కానీ అంత చెరువు అడుగు భాగాన్ని కానీ లేకపోతే ట్యాంక్ అడుగు భాగాన్ని చేరుతాయి. చేరినప్పుడు అదంతా మనకు అమోనియాగా మారిపోతుంది. అమోనియా అనేది మనకు చాలా హానికరం చేపలకు. నీటిలో దాని ప్రమాణము 0.01 ppm కంటే ఎక్కువగా ఉండకూడదు. అప్పుడు దానిని మనం ఏం చేయాలంటే ఈ మనకు ఆ నత్రజని, అమ్మోనియా మీన్స్ నత్రజని యొక్క స్వభావం, దానికి మనం 1% అది ఉంటే 10% మనం కర్బన పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్లు ముఖ్యంగా ఏంటంటే మొలాసిస్ కానీ గోధుమలు కానీ చక్కెర కానీ బెల్లం కానీ ఇస్తాం. ఇవి ఈ కార్బోహైడ్రేట్లని ఆహారంగా తీసుకునే బ్యాక్టీరియాలను కూడా కలుపుతాం. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, వీటిని కార్బోహైడ్రేట్లను ఆహారంగా తీసుకొని ఆ అమోనియాని నత్రజని రూపంలో నైట్రేట్లుగా మార్చి వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది గ్యాస్. అప్పుడు ఆ సేంద్రియ పదార్థం అడుగు భాగాన్ని చేరుతుంది డెటిటస్ గా, దాన్ని తిరిగి ఆహారంగా తీసుకుంటుంది. అంటే రోజువారు ఆహారం కాకుండానే ఎంతో కొంత ఈ వేస్ట్ అయిన ఆహారం కూడా తిరిగి మేత తీసుకోవడం వలన మనకు దాదాపు 20-25% మేత ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే రోజు మనం ఒక 10 kg మేత ఇస్తున్నాం అంటే మనం నెక్స్ట్ రోజు బయోఫ్లాక్ పద్ధతిలో రోజు 6 kg మేత ఇవ్వచ్చు. ఎందుకంటే మేత వేస్ట్ ని కూడా ఇది ఫీడ్ గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి రోజువారు ఇచ్చే మేతలో మనకు 20-25% మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
1: అంటే రైతులకు కొద్దిగా ఆదా అవుతుంది.
0: ఆదా అవుతుంది.
1: ఇప్పుడు తెలంగాణలో బయోఫ్లాక్ పద్ధతికి ఎందుకు ప్రాధాన్యత ఉంది?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు గత 10-15 సంవత్సరాలుగా చేపల పెంపకం వైపు కూడా రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అంతా చిన్న కమత భూకమత రైతులు, మరియు నీటి విస్తరణం కూడా చాలా చోట్ల మా వారికి సంవత్సరంతో పొడవునా ఉండదు. కాబట్టి రైతులు వారి ఉన్న పొలాల్లోనే కాకుండా తక్కువ స్థలంలో తక్కువ నీటి విస్తీర్ణంలో వీటిని వినియోగించుకోవచ్చు, అంటే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఉన్నదంతా కూడా రైతులు చాలా వరకు అంటే దాపు 80-90% వరకు రైతులు మనకు చిన్న కమతా రైతులు. కాబట్టి వారు కూడా తక్కువ స్థలంలో తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మనం చేపల పెంపకం చేపట్టుకోవచ్చు. కాబట్టి దానికి అనువైన పద్ధతి ఈ బయోఫ్లాక్ పద్ధతి.
1: అంటే మన జిల్లాలో అంటే వరంగల్ జిల్లాలో బయోఫ్లాక్ పద్ధతిలో చేపల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి వారు ఈ పెంపకాన్ని చేపట్టవచ్చు?
0: ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కూడా మనకు నేల ఆధారిత చేపల పెంపకం అనేది జరుగుతూ ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ నీటి చెరువులలో అంటే కమ్యూనిటీ ఫిష్ మేనేజ్మెంట్ అంటాం, అక్కడ జరుగుతూ ఉంది. కొంతమంది రైతులు వారి యొక్క వ్యవసాయాన్ని పనికిరాని భూములలో కూడా నేలను తవ్వి చెరువులుగా మార్చి చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది చిన్న విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులు ఉన్నారు కాబట్టి, మరియు దాంతోపాటు నీటి విస్తీర్ణం కూడా అన్ని చోట్లగా సంవత్సరం పొడవునా లభించదు కాబట్టి అటువంటి రైతులు మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి వారికి ఈ బయోఫ్లాక్ పద్ధతి అనేది చాలా అనుకూలమైన పద్ధతి. మరియు దానితోపాటు తెలంగాణలో చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లాల ప్రాంతంలో ఎక్కువగా మన మత్స్యకార రైతులు ఉండడం అనేది కూడా మనకు కలిసి వచ్చే అంశము. మరియు కొంతమేర అవగాహన కూడా ఉండాలి వరంగల్ జిల్లాలో. వారికి కావాల్సిన అవగాహన కావాలి అంటే కృషి విజ్ఞాన కేంద్రం మామూలుని సంప్రదిస్తే దాంట్లో మేము వీటిపైన శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తద్వారా మన కృషి విజ్ఞాన కేంద్రం మామూలు కూడా వారికి దగ్గరలో ఉండడము, కావాల్సిన సమాచారాన్ని కూడా అందుకోవచ్చు. చిన్న కమతా రైతులు ఉండడం వలన తక్కువ భూములు కలిగి ఉండడం కాబట్టి ఈ బయోఫ్లాక్ పద్ధతికి అనుకూలమైన అంశాలు వరంగల్.
1: ప్రధానంగా మరి బయోఫ్లాక్ పద్ధతిలో చేపలను పెంచాలంటే రైతులు మళ్ళీ ఎలాంటి చేపలను ఎన్నుకోవాలి, ఎలాంటి రకాలు వారికి లాభాన్ని చేకూరుస్తాయి?
0: ముఖ్యంగా మనకు తెలంగాణ వ్యాప్తంగా మనకు 8-12 రకాల చేపలు అనుకూలము. బయోఫ్లాక్ పద్ధతిలో మనకు ముఖ్యంగా మనకు స్వదేశీ జాతి చేపలు అంటాం, కట్ల రోహు మృగాలు అంటే బొచ్చ చేపలు, రవ్వ చేపలు, మొయ్య చేపలు, మరి విదేశీ జాతి చేపలు అంటాము, ఎగ్జోటిక్ కార్ప్స్ అంటాము, కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్ అండ్ సిల్వర్ కార్ప్ అంటే మనకు వెండి చేప, బంగారు తీగ చేపలు అండ్ గడ్డి చేపలు. వీటితో పాటు మనకు రాష్ట్ర చేప అయిన కొర్రమేను, మన రాష్ట్ర చేప కొర్రమేను, ఆ కొర్రమేను చేప కూడా బయోఫ్లాక్ అనుకూలం. దానితో పాటు మనకు పంగాసియస్ అనే చేప, జల్ల చేపలని చాలా చోట్ల అంటారు, తర్వాత రూప్చంద్ చేపలు. వీటితో పాటు మనం వీటిని అన్నిటికీ మిశ్రమ పెంపకంలో కూడా చేపట్టవచ్చు. కాకపోతే మిశ్రమ చేపల పెంపకం చేపట్టేటప్పుడు ఈ కొర్రమీటును మిగతా వాటితో కలపకూడదు. కొర్రమీను సాధారణంగా ఒకే జాతిగా పెంచాలి, ఎందుకంటే అది పూర్తిగా అధిక మాంసాహారీ చేప కాబట్టి దాని మేత వేరే రకంగా ఉంటుంది. వీటికి 24 నుంచి 28% వేసుకొని కొర్రమీనుకు పూర్తిగా 42% మేతని ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే అది పూర్తి మాంసాహారీ చేప కాబట్టి.
1: అంటే ఇప్పుడు బయోప్లాక్ యూనిట్ ఏర్పాటు చేసేటప్పుడు రైతులు ఎలాంటి విషయాలను గమనించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ముఖ్యంగా రైతులు బయోప్లాక్ పద్ధతి చేపట్టాలంటే ముందుగా ఆ బయోప్లాక్ పద్ధతి చేపట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క జిల్లాలో కానీ వారి దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కానీ మత్స్య అధికారి అంటే ఆయా జిల్లాలో ఉన్న ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ బయోఫ్లాక్ పద్ధతి గురించి కొంత అవగాహన అనేది తెలుసుకోవడం ముఖ్యం. అదేవిధంగా దానిపైన శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటికి వారు అటెండ్ అయ్యి దానిమీద కొంత అవగాహన ఏర్పరచుకొని మనం ఎంత ట్యాంక్ వెడల్పు పెట్టాలనుకుంటున్నాము, ఎన్ని లీటర్ల కెపాసిటీ, దాంట్లో ఏరియేషన్ ఏ రకంగా పెట్టుకోవాలి, దాని కెపాసిటీ ఏంటిది, మరి అదేవిధంగా ఎలాంటి సీడ్ని తీసుకొస్తున్నాము, ఆ క్వాలిటీ సీడ్ తీసుకురావడం కూడా చాలా ముఖ్య అంశము. మరి అదేవిధంగా కర్బన మరియు అంటే ఇవి కార్బోహైడ్రేట్ మనకు కార్బన్ అండ్ నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా మెయింటైన్ చేయాలి. దాంట్లో ఫ్లాక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఫ్లాక్ ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా నీటి నాణ్యత ప్రమాణాల మీద కానీ చేపల రకాల మీద కానీ ఎంత సాంద్రతలో ఎన్ని లీటర్ల కెపాసిటీ ట్యాంకీకి ఎంత సాంద్రతలో చేపలు మనం నిల్వ చేయాలనేది కూడా స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత మొదటిగా కొంతమేర స్టార్ట్ చేసి దాన్ని దశల వారీగా విస్తరిస్తే దాని మీద రైతుకు పూర్తిగా అవగాహన వచ్చి మంచి లాభాల వైపు వెళ్ళవచ్చు.
1: అంటే బయోప్లాగ్ యూనిట్స్ అంటున్నారు, ఎలా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు?
0: ముఖ్యంగా బయోప్లాగ్ యూనిట్లు అనేది స్వతహాగా ఏర్పాటు చేసుకోవచ్చు, లేదు వారు గవర్నమెంట్ ద్వారా ఏవైనా ఉచిత పథకాల ద్వారా ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ని ఏర్పాటు చేసుకోవాలంటే వారి ఆయా జిల్లాల యొక్క జిల్లా మత్స్యాధికార కేంద్రాలకి సంప్రదించినట్లయితే వారు దాని యొక్క దరఖాస్తు ఏ రకంగా చేసుకోవాలి, ఎన్ని కెపాసిటీలు అంటే దాంట్లో 3 రకాలుగా ఉంటుంది, చిన్న స్థాయి, మధ్య స్థాయి, బహుళ అంటే పెద్ద స్థాయిలో ప్రాజెక్టులు అంటే సామర్థ్యం కలిగిన బయోఫ్లాక్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి స్థాయి అంటే ప్రతి చిన్న స్థాయి కానీ మధ్యస్థ స్థాయి కానీ పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసుకునే బయోఫ్లాక్ ట్యాంకులలో 60% వరకు మనకు మహిళలకు సబ్సిడీ ఉంది. దానితో పాటు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కూడా 60% సబ్సిడీ ఉంది, మిగతా వారికి 50% సబ్సిడీ.
1: అంటే ఎవరైనా చేపట్టవచ్చు,
0: ఏ వర్గం మహిళల పేరు మీద తీసుకున్నా మనకు 60% సబ్సిడీ
1: ఉంది.
0: ఆ యొక్క పూర్తిగా దరఖాస్తు చేసుకునేది కానీ ఆ యొక్క బయోఫ్లాక్ పద్ధతిని మనకు సంబంధిత దరఖాస్తు ఏ రకంగా పంపించాలి అదే పూర్తిగా కూడా ఆయా జిల్లా మత్స్యాధికార కేంద్రాలకు వెళ్తే మీకు పూర్తి సమాచారం అందిస్తారు.
1: ఇప్పుడు బయోప్లాగ్ యూనిట్లో చేపలు పెంచుతూ ఉన్నారు రైతులు, మరి అలాంటప్పుడు మరి నీటిని మార్చాలా, ఆ నీటిని గమనిస్తూ ఉండాలా ఎప్పటికీ రైతులు, దానివల్ల మరి చేపలకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా నీరు మార్చకపోతే?
0: ముఖ్యంగా మనం ఈ బయోఫ్లాగ్ పద్ధతిని తీసుకురావడం ఒక ముఖ్యమైన అంశం మేతతో పాటు నీటి మార్పిడి అంటే నీటిని కూడా తక్కువ వినియోగించుకోవడం, అంటే నీటి మార్పిడి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, అసలే ఉండదని కాదు. ముఖ్యంగా నీటిని మనము దాంట్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనం ఫ్లాక్ అనేది మెయింటైన్ చేస్తాము, అది కొంచెం గోధుమ కలర్లోకి వాటర్ కలర్ రావడం అనేది ఉంటుంది. దాంట్లో మనకు ఫ్లాక్ అంటే కార్బన్ ఈ కార్బన్ నైట్రోజన్ 10:1 ఉండడము, ఆ ఫ్లాక్ 16 నుంచి 20 మిల్లీలీటర్ల లోపే ఉండడం అంటే ఇది మన చేపల పెంపకం అనుకూలమైనది కాబట్టి అంత ఈజీగా మనము నీటి మార్పిడి అనేది ఉండదు. అంటే మనకు మీరు అన్నట్టు నేల ఆధారిత చేపల పెంపకంలో ఉన్నట్టు మనకు నీటి మార్పిడి ఉండకపోవచ్చు. కానీ దీంట్లో ఏంది అంటే నీరు అంత స్వతహాగా మనం మార్చకూడదు. ఏమైనా మనకు చేపలకు సంబంధించిన ఏదైనా వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండి మనం తగ్గించగలేని పరిస్థితిలో వాటి యొక్క వ్యాప్తి అనేది అరికట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 10 నుంచి 15% నీటిని మార్పిడి చేసి మళ్ళీ స్వచ్ఛమైన నీటిని మనం సరాసరి అంత వరకు ఎంత అయితే స్థాయి ఎన్ని మీటర్ల ఎత్తు అయితే ఉందో లోతు వరకు మనం తీసుకొచ్చి మళ్ళీ ఫ్లాక్ని మనం డెవలప్ చేసుకోవాలి. కానీ మనకు నేల ఆధారిత చేపల పెంపకంలో ఉన్నట్టు దీంట్లో మన నీటి మార్పిడి అనేది ఆ స్థాయిలో ఉండదు కాబట్టి తక్కువ నీటిని మనం వినియోగించుకోవచ్చు. దీంట్లో నీటి మార్పిడి అనేది కానీ నీటి వినియోగం చాలా తక్కువ,
1: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. ఈ బయోప్లాగ్ పద్ధతిలో ఏరియేషన్ ఎందుకు చాలా ముఖ్యమైనది, దానివల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి?
0: దీంట్లో ముఖ్యంగా ఏరియేషన్ అనేది బయోఫ్లాగ్లో చేపలకు చేపలతో పాటుకు మనకు ఉపయోగపడే సూక్ష్మక్రిమ బ్యాక్టీరియాలు అనేటువంటి నైట్రోజోమోనాస్, నైట్రోబ్యాక్టీరియా కానీ రోడోకోకస్, బ్యాసిలస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. వీటికి కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి మనకు నిరంతరం దాంట్లో సూక్ష్మక్రిముల యొక్క సంఖ్య కరెక్ట్గా బాగుంటేనే మనకు ఫ్లాక్ అనేది ఐడియల్గా ఉంటుంది. కాబట్టి ఇటు ఫ్లాక్ కరెక్ట్

0: కరెక్ట్గా ఉంటేనే మనకు ఏమవుతుంది, దాంట్లో వ్యర్థ పదార్థాలు కానీ మేత వేస్ట్లు కానీ మనకి ఏమైందంటే మేతగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్ అది అవసరం. కాబట్టి ఏరియేషన్ కంపల్సరీ ఉండాలి. ఆ ఏరియేషన్ అనేది బ్లోయర్స్ల రూపంలో కానీ ఏరియేటర్ రూపంలో కానీ ఉండాలి. కంపల్సరీ దీనికి విద్యుత్ శక్తి అవసరం. కాబట్టి విద్యుత్ లేని వేళలా మనకు బ్యాకప్ కూడా ఉండాలి. అంటే జనరేటర్ ఏర్పాటు చేసుకొని రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీ మనకి ఏంటంటే, మనకి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తక్కువ ప్లేస్లో ఎక్కువ చేపల్ని పెంచుతూ ఉన్నాం కాబట్టి నీటిలో మనకు డిజాల్వ్డ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్, అంటే నీటిలో మనకు ప్రాణవాయువు యొక్క ఆవశ్యకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ స్థలంలో ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్ అనేది నిరంతరము చేపలకును ఇటు మనకు ఉపయోగపడే సూక్ష్మక్రిములకు అందించాలి. కాబట్టి ఏరియేషన్ అనేది చాలా ప్రధానమైన అంశము. ఆ ఏరియేషన్ అందించడానికి విద్యుత్ శక్తి ఎల్లవేళలా ఉండాలి. విద్యుత్ శక్తి లేని వేళలా ఏమైనా ఆటంకం ఏర్పడితే దానికి మనకు బ్యాకప్గా జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
1: అంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే మాత్రమే రైతులు,
0: ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే, వీటిపై అవగాహన కలిగిన తర్వాత మాత్రమే బయోఫ్లాక్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి.
1: బయోఫ్లాక్ పద్ధతిలో చేపలు పెంచినప్పుడు మరి మేత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? ఎలాంటి మేతను అందించాలి? అంటే చేపల రకాన్ని బట్టి కూడా మేత ఉంటుందా?
0: ముఖ్యంగా మనకు స్వదేశీ జాతి చేపలు కానీ విదేశీ జాతి చేపలు కానీ పంగస్ చేపలు కానీ వీటికి మేత విధానం ఒకే రకంగా ఉంటుంది. దీంట్లో చూసుకున్నట్లయితే ఇవి మనకు పిల్ల దశలను బట్టి, అంటే చేప పిల్ల దశలను బట్టి, వాటి యొక్క శరీర బరువు బట్టి మేత శాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం పైన ఇప్పుడు పేర్కొన్న చేపలకు మనకు ఫింగర్లింగ్ దశలు, అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లలప్పుడు మనం 42% ప్రోటీన్, 5% శరీర బరువుకు అందించాలి. తదుపరి మనకు 200 గ్రాముల తర్వాత, 200 గ్రాముల నుంచి దాదాపు ఒక 450 నుంచి 500 గ్రాములు వచ్చే వరకు 28% ప్రోటీను, 3% శరీర బరువును అందించాలి. అర కేజీ నుంచి మనకు మార్కెట్ సైజ్ వచ్చే వరకు 24% ప్రోటీను, 2% శరీర బరువు అందించాలి. అదేవిధంగా మనం కొర్రమీను జాతి చేపలు పెంచినట్లయితే ఇది స్వతహాగా మాంసాహారి చేప కాబట్టి దీనికి అధిక ప్రోటీన్లు అవసరం, కలిగిన మేత అవసరం. కాబట్టి ఇది పిల్ల దశ నుంచి, అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల నుంచి మార్కెట్ అయ్యే వరకు 42% ప్రోటీను, శరీర బరువుకు 5% అందించాలి.
1: అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
0: ఇవి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ శరీర బరువులో భేదాలు రావడం కానీ లేకపోతే మార్కెట్ సమయానికి అందించే, అంటే ఇప్పుడు 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల మనకు మార్కెట్ రావాలంటే 8 నెలల సమయం అవసరం. ఇటువంటి మేతను కనుక వినియోగించి, ఈ శరీర బరువు కనుక వినియోగించినట్లయితే మనకు మార్కెట్కు కరెక్ట్గా మనకు శరీర బరువుకు ఆ సైజు కరెక్ట్ టైంకి అందుతుంది. అదేవిధంగా శరీర బరువులో వ్యత్యాసాలు ఉండవు కాబట్టి మనకు మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.
1: ఈ బయోప్లాక్ పద్ధతిలో ఎంత సాంద్రతలో చేప పిల్లలను పెంచాలి? చేప పిల్లలు ఏ దశలో తెచ్చుకోవాలి వారు?
0: ముఖ్యంగా చేప పిల్లలు యొక్క సాంద్రత అనేది బయోఫ్లాక్ ట్యాంక్ యొక్క కెపాసిటీ, అంటే ఎన్ని లీటర్ల కెపాసిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 15,000 లీటర్ల కెపాసిటీ కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంట్లో ఇవి ఇండియన్ మేజర్ కార్ప్స్, అంటే స్వదేశీ జాతి చేపలు కానీ ఎగ్జోటిక్ కార్ప్స్, విదేశీ జాతి చేపలను మరియు పంగస్ చేపలు కానీ అదేవిధంగా రూప్చంద్ చేపలని కనుక నిల్వ చేసుకోవాలి అనుకుంటే 15,000 లీటర్లకి దాదాపు మనం దాంట్లో 1,000 చేప పిల్లను నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా కొర్రమీను జాతి చేపలను చేసుకోవాలంటుంటే 15,000 లీటర్లకి దాదాపు 1,300 నుంచి 1,400 చేప పిల్లను చేసుకోవచ్చు. ఎందుకు వీటికి 12,000 పిల్లలు, దానికి 13 నుంచి 14 అంటే స్వతహాగా కొర్రమీను జాతి చేపలు ఏంటంటే గాలి పీల్చుకునే చేపలు, అంటే అవి ఎయిర్ బ్రీత్ క్యాట్ ఫిషెస్ అంటాం. అంటే స్వతహాగా మనకు నీటిలో లోపలున్న ఆక్సిజన్తో పాటు బయట ఉన్న ఆక్సిజన్ కూడా పీల్చుకొని అవి కొంత మేరకు వాటి యొక్క జీవనాన్ని కొనసాగించగలవు. అందుకనే మన సహజంగా మీరు బయట మార్కెట్ పోయినప్పుడు కొరమేను జాతి చేపల్ని బయట లైవ్ ఫిష్ని చిన్న డబ్బాలో కొంచెం వాటర్ పెట్టి పెడితే అది ఈవినింగ్ వరకు బతుకుంటాయి. కానీ తెల్ల చేపలు ఆ రకంగా కావు. మనం పట్టుబడి చేసిన తర్వాత 2.5 నుంచి 3 నిమిషాల లోపు చనిపోతాయి. కాబట్టి వీటి సంఖ్య సాంద్రత అనేది తెల్ల చేప, అంటే ఎగ్జోటిక్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్ కంటే మనకు ఈ మర్రెల్, అంటే కొరమేనుని కొంత మేరకు ఎక్కువ సాంద్రతలో మనం నిల్వ చేసుకోవచ్చు.
1: అంటే ఈ బయోప్లాక్ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టాలంటే రైతులకు ఎంత ఖర్చు వస్తుంది? మరి అదేవిధంగా ఆదాయం ఎంత వచ్చే అవకాశం ఉంది వారికి?
0: బయోఫ్లాక్ పద్ధతిలో ఆదాయం అనేది మొదటి సంవత్సరం కొంత మేరకు మనకు చేప యొక్క బయోఫ్లాక్ యొక్క ట్యాంక్ని నిర్మించుకోవడానికి కానీ తర్వాత దాంట్లో ఉన్న కొంత క్యాపిటల్ కాస్ట్, అంటే కరెంటు కోసం కానీ జనరేటర్ కోసం కానీ ఏరియేషన్ కోసం కొంతమేర ఖర్చు అవుతుంది. రెండవ పంట కాలం నుంచి మనకు రైతులకు ఎక్కువగా లాభం వచ్చే అవకాశం, ఎందుకంటే మేతలో దాపు మనకు 20 నుంచి 25% మిగులుతుంది. కాబట్టి మేతకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు మేము ఎఫ్సిఆర్ అంటాం, అంటే ఫీడ్ కన్వెన్షన్, మేత వినిమయ నిష్పత్తి, దీంట్లో చూసుకున్నట్లయితే 1:1.2 ఉంది. కిలో చేప రావడానికి దాదాపు 1,200 గ్రాముల మేత పోతుంది. దాదాపు మనకు ఒక యూనిట్ అంటే 15,000 లీటర్ల కెపాసిటీ కనుక పెట్టుకున్నట్లయితే చేపను బట్టి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెల్ల చేపలను పెట్టుకుంటే దాదాపు మనకు 60 నుంచి 70 వేల రూపాయలు తక్కువ స్థలంలో, చాలా తక్కువ స్థలంలో అంటే దాదాపు ఎంత అంటే 6 ఫీట్లు x 6 ఫీట్లలోనే చాలా తక్కువ ప్లేస్లో మనకు ఒక 60 నుంచి 70 వేలు అంటే ఒక అరేకరము మనకు రైతులు దాదాపు 1 ఎకరం నుంచి 30 ఎకరం నేల ఆధారిత చేపలలో పెంపకం చేసే రైతు సంపాదించేది ఇతను దాదాపు ఏంటంటే ఒక 6 మీటర్ డయాలోనే మనకు 60 నుంచి 70 వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది.
1: ఇంతవరకు బయోఫ్లాగ్ పద్ధతిలో చేపల పెంపకం గురించి మామ్నూర్ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారు ఆకాశవాణి రైతులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. ఈ బయోఫ్లాగ్ పద్ధతిపై ఎటువంటి సలహాలు కావాలన్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యాప్తంగా ఉన్న రైతులు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరుని సంప్రదిస్తే వారు కావాల్సిన శాస్త్రపరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
2: మీరింతవరకు బయోబ్లాక్ పద్ధతిలో చేపల పెంపకం జాగ్రత్తలు వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు విందాం పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకారపు మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్.
3: నమస్కారం. మీరు బొల్లిగుంట గ్రామంలో పాడి పశువుల పెంపకం చేస్తా ఉన్నారు కదా? మరి ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు? ఎన్ని బర్రెలు ఉన్నాయి?
4: మా తాతల కాంచి చేస్తాను.
3: మీ తాతల కాని ఉందా? ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు మీకు?
4: మాకు 10 ఉన్నాయి.
3: 10 ఉన్నాయా?
4: 10 ఉన్నాయి సార్.
3: మరి ఇంత ముందు ఎన్ని ఉండేది పాత అంటే మీ తాతల కాలం?
4: ఇప్పటికంటే ఇక మాకు కొనులు లేదు అమ్ములు లేదు సార్, మావే అవే రొట్టింపు అవుతా ఉంటాయి. కొన్ని ముసలు ముసలు తీసేస్తాం, మళ్ళా అవే పడ్డలు ఎదుగుతాయి. తాతల కాంచి మా తాత వాళ్ళు ఇచ్చినాయి మాకు, అవే మేము మా డాడీ మళ్ళా వాటిని కంటిన్యూ అవుతాను సార్.
3: అట్లా మీరు పెంచుకుంటూ
4: వస్తున్నారు.
3: మరి బర్రెల పెంపకంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు? మరి పాలు దిగుబడి బాగా రావాలంటే మీరు ఏం చేస్తా ఉంటారు?
4: మేము పచ్చి గడ్డి మేపుతాం, సొప్పగా వచ్చేస్తాం సార్, మరి దానా పెడతాం. కానీ వీటితో కూడా ఇప్పుడు బాగా రేట్లు అయిపోయినాయి సార్. దానాకు తౌడుకు
3: ఎలాంటి దానా పెడతా ఉంటారు?
4: దానా అది ఇది పెసర పూస ఇవన్నీ దానాలు పెడతాం.
3: అంటే మేము వ్యవసాయం వచ్చిన ఇప్పుడు వరి కూడా సాగు చేస్తారా?
4: వరి కట్ట వరి గడ్డి స్టాక్ చేస్తాం, వర్షం పడుతుంది తౌడు మరి తౌడు వాటికే దగ్గర మా ఇంట్లో ఫుల్ తౌడు ఉంటది. నేను రైస్ చేస్తాం, రైస్ పట్టించి రైస్ చేస్తే తౌడు అంతా బర్రెల కోసం.
3: తౌడు అంతా కూడా బర్రెలకు?
4: బర్రెలకు 1000 కట్టల దాకా కట్టిస్తాం గడ్డి. ఎడ్డు కూడా 10 కావాలి. ఆవులు ఎడ్లతో?
3: ఆవులు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఆవులు?
4: ఆవులు 2 ఉన్నాయి, లేగలు ఉన్నాయి, 4 ఎడ్లున్నాయి.
3: ఒక బర్రె మీకు ఎన్ని పాలు ఇస్తా ఉంటది?
4: బర్రె 6 లీటర్.
3: 6 లీటర్లు
4: ఇస్తాడు.
3: ఇప్పుడు ఎన్ని బర్రెలు మీకు పాలు?
4: 3 ఇస్తానే.
3: 3 ఇస్తున్నాయి. మరి ఆ పాలను ఎక్కడ విక్రయిస్తా ఉంటారు? మీరు వచ్చిన పాలు
4: మన ఊళ్ళే పోస్తాం, మన ఇంట్లోనే మన ఇండ్లల్లో. వాళ్ళే లీటరు, 6 లీటర్, 30 లీటరు అందరు వాళ్ళే తీసుకుపోతారు సార్.
3: మీరు మీ ఊళ్ళోనే?
4: మా ఊళ్ళే, మా ఇక్కడ మా రైతులకే, మా ఊళ్ళో అనుకో అందరు ఇక తీసుకుపోతాం, పోచేస్తాం. మేము కొద్ది గొప్ప 2-3 లీటర్లు ఉంటే
3: కేంద్రం ఎక్కువ. మీరు
4: ఊళ్ళే మొత్తం ఊళ్ళే ఇక్కడ
3: పాలు కూడా అంటే కాలాన్ని బట్టి మారుతా ఉంటాయి దిగుబడి. వర్షాకాలం ఎక్కువగా నిండాకాలం
4: వర్షాలు పడితే తక్కువ అవుతాయి, మరి మేత సరిగా దొరకక. ఇప్పుడు గెరవి అయితే మంచిగా మేస్తాయి, మంచిగా ఇస్తాయి. మనం ఇచ్చిన చేపైనా మంచిగా మెత్తాయి ఇస్తాయి. వరిగడ్డ ఎత్తే ఇస్తే వాళ్ళ వర్షాలు దొక్కుంటాయి, తీగలా కొట్టుకుని తక్కువ. ఈ వర్షం లేకుంటే మంచిగానే ఇస్తాయి.
3: మీకు ఏ కాలంలో పాల దిగుబడి ఎక్కువ?
4: ఇప్పటి నుంచి చలికాలం దాకా బాగానే వస్తాయి.
3: చలికాలం దాకా బాగా
4: వర్షాలు పడితేనే ఇబ్బంది. ఒకటి ఆహారం సరిపోక కొద్దిగా తన్నుకోండి తక్కువ ఇస్తాయి. కానీ ఇక ఇప్పుడు మేత ఫుల్ సార్, ఎక్కడైనా వాటికి
3: మేత బాగా దొరుకుతుంది.
4: ఫ్లాట్లు చెరువులు రెండాలి.
3: ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మీ బర్రెల్ని? దూరం తీసుకెళ్తారు? దగ్గర
4: దగ్గర మా పొలం ఉంది సైడ్, చెరువు కింద పొలాల సైడ్ నాటే మేస్తాయి.
3: అట్లా మెప్పుకొని వస్తా ఉంటారు.
4: మెప్పుకొని 2-3 గంటలు మేస్తే మళ్ళీ ఇంటికి వచ్చినాక గడ్డి అది ఇస్తే
3: అంటే వాటికి మరి వర్షాలకి వాటికి ఉండడానికి షెడ్ వేశారు,
4: షెడ్

0: మామూలుగా ఉంది.
1: అంటే మరి ఉంటాయి వర్షానికి అయినా ఎండగా తట్టుకుంటాయి అవి షెడ్ లేకపోయినా?
0: లోపల కట్టేస్తాం వర్షం పడితే, ఉన్నది షెడ్ మామూలుగా కట్టేసి బయట ఎండ పడితే బయట లోపల కట్టేస్తాం సార్.
1: అట్లా జాగ్రత్త చూసుకుంటాం అంటే మీకు. ఒక బర్రె ఎన్ని రోజులు పాలిస్తుంది మీకు?
0: బర్రె సంవత్సరాన్ని దాకిస్తుంది ఒక బర్రె.
1: సంవత్సరం పాలిస్తుందా?
0: ఇస్తాయి. కొన్ని అయితే 2-3 నెలలకు మళ్ళా ఇంతైనా దాకిస్తాయి. ఇక కొన్ని సంవత్సరం కొన్ని కట్టినాక 2-3 నెలలకే బంద్ అవుతాయి. ఇక వాటిని
1: మీ పుట్టిన దూడల్ని ఎలా తీసుకుంటారు జాగ్రత్తగా?
0: ఇంకా వాటిని తీసుకుంటాం, మట్టి తినకుండా అది కాపాడుకోవాలి. నీళ్ళు తాగుతాయి, ఇప్పుడు పుట్టంగానే నీళ్ళు తాగదు. 2-3 నెలల వరకు
1: నీళ్ళు
0: తాగనియద్దు, మట్టి తినియద్దు. అవి మట్టి ఉంటే నాకుతా ఉంటాయి. ఇక వాటిని జాగ్రత్తగా తీసుకుని లోపల కట్టేస్తాం. బుట్టి పెట్టి
1: కట్టేస్తా. అంటే తల్లి దగ్గర పాలు మాత్రం
0: తాగతీకంగానే వేరు చేయాలి, లేకుంటే పట్రపర మట్టిని వెళ్తా ఉంటాయి, నట్టలు పక్కుతా ఉంటాయి వాటికి. మంచి బర్రె అయితే రేటు బాగానే వస్తాయి.
1: అంటే ఇచ్చే పాలన బట్టే,
0: పాలన బట్టే
1: దిగుబడి.
0: ఇప్పుడు దగ్గరకి ఈ బర్రె 60,000 80,000 1,00,000 రూపాయలు దాబోతాయి ఈ సైజ్ బర్రె.
1: అట్లా కూడా అమ్ముతా ఉంటారు?
0: మేము అమ్మం, ఇక మేమే ఉంచుకుంటాం. అవి ఎక్కడ రాని ముసలి అయితేనే తీసేస్తాం. ఇక మనకి ఇక సరిపోద్ది
1: అన్నమాట. పాలు ఇవ్వవు, పాలు మాత్రం తీసేస్తారు. కానీ పాలు ఇచ్చేవాడిని
0: తీసేయం.
1: మరి వ్యవసాయం మీద చూసుకుంటే ఈ బర్రెల పెంపకం లాభమేనా?
0: వ్యవసాయం మీద చూసుకుంటే బర్రెల పెంపకమే లాభం. ఏం లేదు, ఏంటంటే ఇక బర్రెల పాలు అది ఇది మాకు ఏర్పడకుంటే ఇటు అటు అటు ఇటు చేసుకుపోతాను. ఇంటి 4 రోజులు చేస్తాం వ్యవసాయం.
1: కాబట్టి వ్యవసాయం మీద పాడి అనేది లాభం అంటారు?
0: వ్యవసాయం కన్నా పాడి లాభం.
1: సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి.
2: శ్రోతలు, ఇంతవరకు పాడి పశువుల పెంపకంలో అనుభవాలు వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు ఆకారపు మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక జానపద గీతం విందాము.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి శ్రీ కె ప్రశాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి విందాం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.
2: వికసిత్ భారత్కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికలపైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
3: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మేలుకొరుతుంది, దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలు సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
2: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
3: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి మళ్ళా ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనం తెలియగలుగుతాం.
2: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
3: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొండే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
2: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
3: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
2: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
3: క్రీడా

0: అధికారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీల పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
0: జాతీయ క్రీడా సమాఖ్యాలు అయితే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడం కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచ్లను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడము వంటి కార్యక్రమాలు చేపట్టుతానే మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచిలే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
0: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ, అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ, వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
0: దేశవ్యాప్తంగా క్రీడలు ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు కేంద్రంగా స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా కళాశాలలకు క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ అథారిటీ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడా శక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థలో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా క్రీడా పథకాలను, శిక్ష అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు, బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు ఈ వికసిస్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే, ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన అదేవిధంగా క్రీడా అధికారిగా ఇక్కడి నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన RSS హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయకు అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటి జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనోజన ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th, మొన్ననే 5th, 8th

మెంబర్స్ ఫోర్త్ క్లాస్ కి 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే ఛాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలకు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము.

0: లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంత మంది జాతీయ స్థాయిలో రాణించారు జరిగింది, ఎంత మందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగిందంట
0: సార్? నేను కోచ్ ఉన్న రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్ అలాగే నేషనల్ గోల్డ్ మెడల్ చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా సపోజ్ పికిల్ బాల్ ను ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్ళకు ఏది లేకున్నా కూడా మేము మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ సహాయకాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ అండి.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్ కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట హనంకొండ జిల్లా యువజన క్రీడాధికారి శ్రీ కె ప్రశాంత్ గారితో పరిచయం పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్స్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు విందాం మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కొత్త శ్రోతల కోసం ఒకసారి చిరునామా చెప్తున్నానండి. మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి వరంగల్, పిన్కోడ్ 506009. ఈ చిరునామాకి పోస్ట్ కార్డు పైన లెటర్ రాసి మీరు కోరుకున్న పాట, మీరు కోరుకున్న శ్రోతల పేర్లు వినవచ్చు. మనోరంజన్లో తొలిపాటగా విందాం ఆనందం చిత్రం కోసం టిప్పు సత్య పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి. వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. శివయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, కుమార్, ఉప్పుల దేవేందర్, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన వింటున్నారు. ఆకాశవాణి వారికి నమస్కారములు. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, మా తోటి మిత్రులందరికీ, రేడియో శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాటను గాని లేదా మీకు నచ్చిన పాటను వినిపించగలరని జేర్పోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. వీరి కోసం ఇద్దరు మిత్రులు చిత్రం నుండి పార్థసారథి చిత్ర పాడిన పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. వినండి ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఈ పాట.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతం సంగీతం మిక్కీజే మేయర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ ఎస్ఆర్ నగర్ కాశబుగ్గ నుండి.

రాజు, మంజుల, రుత్విక్, శిరీష, భాగ్య మరియు వీరన్న, వీరందరి కోసం ఈ పాట వినండి. హ్యాపీ డేస్ చిత్రం నుండి ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినండి. ధర్మదాత చిత్రం నుండి ఈ పాట.
2: చిన్నది బుల్లెమ్మ సిగ్గెందుకు లేవమ్మ సన్నీట స్నానాలు

0: అమ్మా అమ్మా, నీ తట్టింది గింతలు నా కందించగరావమ్మా.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందాం. వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజకుమార్, రచన, మహిర, ఆదిరెడ్డి, పుష్ప, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ వీరందరూ మాయదారి మల్లిగాడు సినిమా నుండి నవ్వుతూ బతకాలిరా అనే పాట వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం మాయదారి మల్లిగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన ఆచార్యాత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. రాజా చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జనగాం డిస్ట్రిక్ట్ జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట. ఇంకా ఇదే పాట కావాలంటూ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్ లో తర్వాత పాటగా విందాం గజదొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి మరియు మంగమ్మ గారి కోసం ఈ పాట. ఇదే పాట కావాలంటూ ఇంకా వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, అజయ్ కుమార్, నాగిరెడ్డి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం. తెలుసు కదా చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట పాట రచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మనోరంజన్లో ఇప్పుడు విందాం జీన్స్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, సుజాత పాడిన పాట. పాట రచన ఏఎం రత్నం మరియు శివగణేష్. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఇంకా ఇదే పాట కావాలంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు నుండి పెరుక కుమ్రయ్య, లక్ష్మి, స్రవంతి, రవి, అమ్ములు, బబ్బీ, సదానందం, జమున, రాధ, పెరుక వికాష్, ఐలయ్య, లక్ష్మీనారాయణ, బుచ్చన్న, రాజదుర్గయ్య, సూతారి కుమ్రయ్య, వీరందరి కోసం ఈ పాట.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరీ వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇప్పుడు విందాం ఆర్ వేదవల్లి గారి గాత్రం.

0: శ్రోతలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరీ.

0: శ్రోతలు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో

0: భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు విందాం ఆర్ వేదవల్లి గారి గాత్రం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరీ.

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఆర్ వేదవల్లి గారి గాత్ర కచేరి విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలుగా వస్తుంది. ఇప్పుడు విందాం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాల్లో తొలిపాటగా విందాం చిట్టి చెల్లెలు చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల్లో తర్వాత పాటగా విందాం. ధనమా దైవమా చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా సారంగధర చిత్రం కోసం ఘంటసాల పీలీల పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా ప్రేమ సామ్రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన రాజశ్రీ, సంగీతం చక్రవర్తి.

0: కన్నున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గ.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం ఆత్మబంధువు చిత్రం కోసం పి సుశీల కె జమునారాణి పాడిన పాట. పాట రచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై మా ఈ ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం ఆత్మగౌరవం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పీసుశిల పాడిన పాట. పాట రచన పింగళి, సంగీతం పెండ్యాల.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం చెల్లెల్ కాపురం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టివి రాజు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 MHz పై మై ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం చెంచిలక్ష్మి చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట, పాట రచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం డాక్టర్ బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టి చలపతిరావు.

మధుర గీతాల్లో చివరగా మీరు వింటున్న ఆ పాట సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన శ్రీ మంగు పండిత. ఈ పాటకు సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

0: గోపయ్య
1: మధుర గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:50. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.